ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ 103.6 MHz ఎఫ్ఎంపై మొదటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 31వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58:50. శ్రోతలందరికీ శుభోదయం.

0: మమ కంఠం
1: భవదాగమన వినిర్మల మారుతలోల తరంగం అమరంగం
0: భవదాగమన జయ ప్రసవాద్భుత మధురోత్కంఠం మమ కంఠం.

0: సింధుర్ దక్షిణ గంగ కృష్ణాలహరి కావేరి
1: రంగం నృత్త తరంగం మృదంగం తావక గానామృత సంగం మందం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై నీనా ఆర్కెల్.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు ఎంఎస్ రామారావు గానం చేసిన బాలకాండం 4వ భాగం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి రత్నావళి వ్యాఖ్యాత, డాక్టర్ పి సుభద్ర గారు.
1: పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాల దర్శనం. భక్తి అంటే ఎంతో నిష్ఠతో, శ్రద్ధాశక్తులతో, నిర్మలమైన మనసుతో, ప్రశాంతంగా ఏకాగ్రతతో భగవంతునిపై చూపించే అపారమైన ప్రేమ, గౌరవం, ఒక విధమైన ఆధ్యాత్మిక భావన. దీనివలన మనకు మనసు తేలికపడడం, గుండె బరువు తగ్గడం, ధైర్యం పెరగడం, ఆందోళన అలజడి తగ్గడం, మంచివారితో స్నేహం, మంచి అలవాట్లు, ఆచరణ, సాంప్రదాయాలు, పద్ధతులు అలవడతాయి. ముఖ్యంగా భగవంతుడు ఏ రూపంలో ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ అంతుబట్టని అపూర్వమైన మహోన్నతమైన విషయం, అందరూ తప్పక నమ్మదగిన విషయం ఏమిటంటే, ఏదో గొప్ప శక్తి ఈ సృష్టినంతటినీ కూడా నడిపిస్తున్నదని, శాసిస్తున్నదని తెలుస్తూ ఉంది. ప్రస్తుత కాలంలో భక్తి కూడా కలుషితం, మాయ. కలికాలంలో నిజమైన భక్తి చాలా అరుదు. గుడిలో భక్తితో, శ్రద్ధతో భగవంతునిపై మనసు నిలిపి దర్శించి స్మరిస్తూ ప్రశాంతంగా ఉండాలి. ప్రధానంగా దేవాలయాలలో అమితంగా ఆధ్యాత్మికత బదులు ఆతృత, అత్యవసరమన్నట్లు ఆదరా బాదరాగా ఉరుకుల పరుగుల ఆరాటమే తప్ప నిజమైన నిరాడంబరమైన భక్తి ప్రపత్తులకి చోటెక్కడా? మొక్కుబడిగా మొక్కులు చెల్లించడమే గాని మౌనంగా ధ్యానం, ధ్యాస అంతంత మాత్రమే. ప్రస్తుతం గొప్పల కోసం నేను 10 మార్లు అరుణాచలానికి, 50 సార్లు తిరుమలకు వెళ్లాలని డాపు ధర్పాలు చూపిస్తారు. పుణ్యక్షేత్రాలకు, పుణ్యతీర్థాలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉందని ముఖ్యంగా మనం గ్రహించాలి. మనకు ఎంత ఉందో, ఏమి ఉందో ఆదిదేవుడికి అంతరాంతరాత్మలో మన ఆలోచనలు ఎన్నెన్ని సుడులు తిరుగుతున్నాయో తెలియంది కాదు. నీ కష్టార్జితం 10 రూపాయలైనా స్వామి ఆనందంతో నిన్ను ఆశీర్వదించి అనుగ్రహిస్తాడు. మోసం, దగ, అన్యాయం, అక్రమంగా కుట్రలు, కుతంత్రాలతో సంపాదించి గొప్ప గొప్ప కానుకలు వేసిన

0: వల్ల ఫలితం లేదని భావం. అందుకే పెద్దలు మానవ సేవే మాధవ సేవ అన్నారు. దేవతలు కూడా సంతోషిస్తారు, ఆశీర్వదించి అనుగ్రహిస్తారు. కాబట్టి భగవంతుడు ఎక్కడా కూడా నీ ధర్మాలను కర్మలను బరువు బాధ్యతలను విడనాడి నన్నే పూజించమని చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక సందర్భంలో, నా శూద్రాహ భగవద్భక్తాహ విప్రాహ భాగవత స్మృతాహ సర్వవర్ణేషు తే శూద్రాహ ఏహి అభక్తాహ జనార్దనే అన్నాడు. అంటే భగవద్భక్తులు ఎప్పటికీ కూడా విప్రులు బ్రాహ్మణులే అవుతారు, కానీ ఎవరైతే భక్తి ప్రబత్తులు లేకుండా ఉంటారో అలాంటి వారులు మాత్రమే శూద్రులవుతారని అర్థం. ఇక్కడే మనము నమ్మార్ వారుల పాసురం కూడా గుర్తింపదగింది. కులంతాజ్ఞ సాధిగల్ తెమ్మడిగలే అనేటటువంటి పాసురంలో భగవత్ స్వరూప యథార్థ జ్ఞానం జన్మతక్వచ్చినటువంటి కులం నశించిపోయి భక్తుల కులం సంభవిస్తుంది. ఓర్పు, సహనం, ఇంద్రియ నిగ్రహం, సామరస్యత, సౌమ్యత, సాధు స్వభావం, మంచి మానవత్వం, సహృదయత అలవడుతాయి. మంచి పౌరులను మాతృభూమికి అందించిన వారమవుతాము. భక్తి వలన అన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. ఉత్తమమైన మార్గం భక్తి. భక్తి పెంచుకోవాలంటే పుణ్యతీర్థాలలో స్నానం, పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మాత్రమే లభిస్తుంది.
1: సూక్తి రత్నములు విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ పి సుభద్ర గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సమస్యాత్మక భూములు సాధారణ సాగు భూములకు భిన్నంగా ఉంటాయి. పంటల స్థిర అధికోత్పత్తిని సాధించటానికి ఈ భూములు ఆటంకాన్ని కలుగజేస్తాయి. సమస్యాత్మక భూములు అనేక రకాలుగా ఉన్నాయి. వాటిలో సమస్యను సరిచేసి పంటల సాగుకు అనుకూలంగా మార్చి అధిక దిగుబడులను సాధించటానికి ఇప్పుడు చెప్పబోయే కొన్ని సూచనలను పాటించాలి. ముందుగా లోతు తక్కువ, గలస అధికంగా ఉండే నేలల గురించి కొన్ని వివరాలు. ఈ నేలలు లోతు తక్కువగా ఉండటం అంటే 30 సెంటీమీటర్ల కంటే తక్కువ, నీరు భూసారం పరిమితంగా ఉండటంతో వేరు పెరుగుదల తగ్గి పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ నేలల ఉత్పాదక శక్తిని పెంచటానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాల్వలు, నాగళ్లతో లేదా బెండ్ ఫార్మర్తో లేదా పారలతో గాని నిర్మించి పైరును బోదెల మీద నాటాలి. 1 మీటరు మధ్య దూరంలో దుక్కి లోతుగా 3 సంవత్సరాలకొకసారి దున్నాలి. వీటితో పాటు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రియ ఎరువులు వేసి దిగుబడిని మనం పెంచుకోవచ్చు. తక్కువ నీటి నిల్వ శక్తి గల భూములు, వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంకమన్ను 20% కంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి నేలల్లో దిగుబడిని పెంచటానికి ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాలకు ముందే తోలుకోవాలి. ఈ చెరువు మట్టిలోని పెద్ద పెళ్లలను పగలగొట్టి చేను మొత్తంపై పలచగా చెల్లి భూమిలో కలియదున్నాలి. ఇసుక నేలల్లో చెరువు మట్టిని తోలిన తరువాత 200 కిలోల బరువు గల రోలర్ను 5-6 సార్లు నడిపించాలి. చెరువు మట్టి వేయటం వల్ల భూమిలో బంకమన్ను శాతం పెరుగుతుంది. అందువలన భూమికి నీటిని, పోషక పదార్థాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఏ పంట అవశేషాన్నైనా ఎకరాకు 20 క్వింటాల చొప్పున వర్షాకాలానికి 1 నెల ముందుగానే చేనుపై పలచగా చల్లి దంతి లేదా గుంటకతో మట్టిలో కలియదున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. వ్యర్థ పదార్థాలను చేనులో తోలిన తర్వాత అలాగే గాలికి వదిలివేయకుండా వెంటనే చేనులో కలియదున్నటం చాలా ముఖ్యం. పశువుల ఎరువులను కూడా దీనికై వాడుకోవచ్చు. తర్వాత నేల పొరపై గట్టి

పడే సమస్య ఉండే కొన్ని భూములు ఉంటాయి. అధిక ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, బంకమన్ను, సిల్ట్ కలిపి 20 నుండి 40% కన్నా ఎక్కువ భూముల్లో తొలకరి వర్షాల తరువాత అంటే ఎండ వలన నేల ఉపరితలం పెంకు కడుతుంది. అందువల్ల నీరు ఇంకుదల తగ్గి ప్రవాహ వేగం పెరగటం వల్ల నేల కోతకు గురి అవుతుంది. అంతేకాకుండా ఉపరితల గట్టి పొర వల్ల గింజ మొలకెత్తడం శాతం, వేరు వేరు బుడిపెల అభివృద్ధి సన్నగిల్లిపోతుంది. సాధారణంగా తక్కువ సేంద్రియ పదార్థాలున్న ఎర్ర నేలల్లో మట్టి పెళ్లలు బలహీనంగా ఉండటం వల్ల వర్ష తాకిడికి ఈ సమస్య వస్తుంది. పశువుల ఎరువు లేదా మాగిన సేంద్రియ పదార్థాల వాడకం నేల పైపొర గట్టిపడకుండా చేస్తాయి. గింజ పెద్దగా ఉండే లేదంటే అధిక విత్తనం వాడే పంటలకు ఇది అంత ఇబ్బందికరం కాదు. వ్యవసాయ పదార్థాలతో మట్టిని కప్పటం వల్ల ఈ సమస్య రాకుండా చూడవచ్చు. ఇటువంటి నేలల్లో ఎకరానికి 16 టన్నుల ఇసుకను వెదజల్లి దుక్కి చేసుకుని మంచి ఫలితాలు మనం పొందవచ్చు. ఈ పద్ధతిని అనంతపురం జిల్లా ఎర్ర నేలల్లో ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల నేలలోకి నీరు ఇంకే స్వభావం పెరుగుతుంది. నేల లోపల గట్టి పొరలు ఉండే నేలలు కొన్ని ఉంటాయి. ఉపరితలం నుండి మీటర్ వెడల్పున గుంట త్రవ్వుతూ వెళ్లితే కొంత లోతున గట్టి పొరలు కనిపిస్తాయి. ఈ గట్టి పొరకు పైన కింద మామూలు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గుచ్చి ఈ గట్టి పొరలను మనం నిర్ధారించుకోవచ్చు. గట్టి పొర ఉన్న చోట చాకుకు గట్టిగా తగులుతుంది. పెద్ద ట్రాక్టర్తో లోతుగా దున్నే నాగళ్లతో లేదా సబ్ సాయిలర్ లేదా చెజిల్ నాగళ్లతో దున్ని ఈ సమస్యను పరిష్కరించవచ్చు. లోతు సాళ్లను 60 సెంటీమీటర్ల దూరంలో అడ్డంగా నిలువుగా రెండు వైపులా తోలాలి. వీటితో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 20 టన్నుల జిప్సం కూడా వేస్తే 10 నుండి 12% వరకు అధిక దిగుబడిని మనం పొందవచ్చు. ఈ లోతు దుక్కి ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మాగాణిలో ఆరుతడి పంటలకు దుక్కి సమస్యలు గల భూములు కూడా కొన్ని ఉంటాయి. మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పైరుకు అనువైన మంచి దుక్కి చేయటం ఒక ప్రధాన సమస్య. వరి తరువాత ఆరుతడి పంటలు వేయటానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు, మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మొదట మామూలుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టర్తో నడిచే రోటవేటర్ లేదా పళ్ళ దంతెతో తేలికగా దున్నితే పెద్ద పెళ్లలు పగిలి ఆరుతడి పంటకు అనువైన దుక్కి వస్తుంది. దీనివల్ల వేరుశెనగలో అధిక దిగుబడిని మనం సాధించవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:45 వస్తోంది. ముందుగా తెలుగులో ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్థంలో వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు

0: కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్బంగా రాష్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఈఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తర్వాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ
1: పాండిచ్చేరి ఇక్కడ హాల్ పెట్టించుకున్నాం. వాస్కో వేలంగిణి ఇది కూడా ఇక్కడ హాల్ పెట్టుకున్నాం. దీంతో ఇంటికి 90 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయిపోతుంటాయి. ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అమదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలని స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో మధుమేహం మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రెసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవ పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌన్సిలింగ్ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ నుంచి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు.

0: గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. తూర్పు మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
2: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
0: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. భారతీయ చలచిత్ర క్షేత్రే నూతనాధ్యాయస్య ప్రారంభస్య సూచకత్వేన రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్య సాయంకాలే ఏకతా నగరే 270తమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాన్ ప్రదాస్యతి. చతుఃపంచాశదధిక-నవదశశతమే వర్షే ప్రారబ్ధాః ఏతే పురస్కారాః భారతస్య సర్వోచ్చ చలచిత్ర సమ్మానానాని సంతి. చలచిత్ర సంబద్ధేషు విభిన్నేషు వర్గేషు కళాత్మక ప్రావిధిక నైపుణ్యస్య ఉత్కృష్టతాయై ఏతాని సమ్మానానాని ప్రదీయంతే. సూచన

ఈ ప్రసారంలో 7:20 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం సేవపై ప్రత్యక్ష

వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు, శ్రీ పి రాఘవేంద్ర. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజర్లో తెలుగు సినిమా పాటలు, 9:00 హెలో అభిరుచి, ఈ ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి సర్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:15 వాట్సాప్ మనోరంజని, 11:00 దార్శనిక భారత్ వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రసీమ, 11:30 ఫిల్మీ గానే, హిందీ సినిమా పాటలు, 12:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

12:05 ప్రసారమయ్యే కర్ణాటక సంగీత కార్యక్రమంలో నరసింహస్వామి గారిచే వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు. 12:40 అమ్మ అనాథ వృద్ధుల శరణాలయ నిర్వాహకులు డేరంగుల వెంకట సుబ్బయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. 1:10 చిత్రగీతాలు. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 1:30 ప్రసారమయ్యే మహిళా భారతీ స్త్రీల కార్యక్రమంలో ఆహారంలో బెల్లం వాడకం గురించి కె రఘురామిరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం వాట్సాప్ మహిళా రంజని వినవచ్చు. 2:00 మిడ్ డే న్యూస్. అనంతరం 2:15 నుండి 3:00 వరకు చిత్రసీమలో తెలుగు సినిమా పాటలు.

ఇక రెండో ప్రసారం సాయంత్రం 5 గంటలకు చిత్రగీతలతో ప్రారంభమవుతుంది. 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో నవ్వే కావాలి 5:50 ఉర్దూలో, 6:05 ఆంగ్లంలో, 6:10 తెలుగులో, 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి మోపులపుంట సావిత్రమ్మ పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు, రాత్రి 7:15 వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో. రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ మరియు శ్రీ ఎంజి నందన భట్. 8:30 జాతీయ వార్తలు, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలోను వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమలో అలనాటి గీతాలు, 10:00 హరికథ ప్రసారమవుతుంది. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం. 7:05 కొద్ది క్షణాల్లో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం

ఈరోజు భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్, వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు రాష్టపతి వడోదరాలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారీస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్ట్ ను అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరును తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీశాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పీఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారెట్తో జరిపిన సమావేశంలో ఉక్రెయిన్, గల్ఫ్,
సంక్షోభాలు

0: తో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరి, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరీ అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు పోలాండ్, హంగేరి, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమాపేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమాపేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్పూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను ముమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర్యవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తా కా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఆకాశవాణి గడప కేంద్రం సమయం 7:20 వస్తుంది. ప్రకటించిన తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. వినండి రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు

సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు, శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అర్చక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్షేనారాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటు పిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి రథాంగ హోమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణపూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయము నుండి తీసుకొని విచ్చేసి సుముహూర్తంలో రథములు అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యబ్ధ క్రియమాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్యమంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్ళి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులు అయితే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే ఆ స్వామి యొక్క శక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వా అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా రథమారోహయేతని చక్కగా మనకు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశు చ ఉద్ధృతమన్నారు. 4 వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సాక్షాత్తు వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది, బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించినారట. అందుకే స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది, దానికి బ్రహ్మరథము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ రథంలో బ్రహ్మగారు మనకు కనిపించరు, ఏ మూర్తి కనిపించకపోయినప్పటికీ అదృశ్య రూపంలో ఆ బ్రహ్మదేవుడు అందులో ఆసీనుడై చక్కగా మాడవీధులలో విహరిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారంట. వారే కాదు దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే అన్నట్టుగా ఈ స్వామి యొక్క
బ్రహ్మోత్సవాలలో ఎందరో భక్తులంతా మనకు కనిపిస్తూ

0: ఉంటారు. వీరందరినీ భక్తులు అనవచ్చు. అంతేకాకుండా దేవతలు కూడా భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే తిరుమల క్షేత్రంలో ప్రతి భక్తుడిని కూడా ఎంతగానో మనం వాత్సల్యంగా వారితో ప్రవర్తించాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఎందుకు? వారంతా కూడా ఆ అయ్యవారి పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి వచ్చిన వారు కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ ఆ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు. దేవం పాదాబ్జై అష్టోపచారై అభ్యర్చ అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి ఆ అక్కడ కూడా వాస్తు హోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తు హోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడి వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా స్వామివారు దక్షిణమాడి వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృతమైనటువంటి ఆ చూపులు పడుతూ ఉంటే భక్తులంతా కూడా తన్మయులై పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షిస్తూ తరిస్తూ ఉన్నారు. దివ్యమాల్యాంబరధరం దివ్య గంధాను లేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలు. దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు. అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు. ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామే ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి. యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీ వదనాంబుజస్య సుషమా రాకేందు కోటీరపి సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్ మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్త వృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరమసుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథమంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవచ, బుద్ధిం తు సారథిం విద్ధి, మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు, పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనః ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి. దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపు అంటే అటువైపు లగ్గు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషు గోచరాన్, ఏవైపైతే ఆ హయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాన్ని చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణ. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథం అనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధిక

అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారులు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తున్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే, మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి, పరమాత్మని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామిన్ సర్వథా నమనోభవేత్, చాంచల్యం మూలతశ్చింది దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్ని కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో, పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతా అన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ, అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనసు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము, నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది, దాన్ని ఏదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడు వస్తుందంటే దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తమవచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించబయ్యా స్వామి. దుర్బుద్ధిం చనమే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వ చ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ, ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు, కేవలం నీయందు మాత్రమే నా మనసు లగ్నమై ఉండాలి. నీ శాస్త్ర నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనసు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధినివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్ళకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని, దురభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దురభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు, మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని, దురభిమానాన్ని, నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించవయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణమేమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టులుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలు అనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అని అంటారు. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామ క్రియ మరియు నిష్కామ క్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ సకామేభ్యో అమిత గుణాః అకామయిస్తు కృతాక్రియాః తస్మాత్ అకామయేవాలం భజేద్ విష్ణుం సనాతనం.
సకా

0: అనేటువంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పరమాత్మని నిష్కామకర్మతోనే పరమాత్మని ఆరాధించాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణ మాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు. స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసురులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గురించి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం, ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వా సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనసులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత, జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలువు, నోటితో కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాదిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత, మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణమైనటువంటి నిత్యానందమయుడు వేదస్వరూపుడు సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట. గోవింద అనుచరా సర్వే గోవిందాసక్త చేత సహా గోవింద మనుగాయంత అని వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాహిత్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణ మాడి వీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పమాలికలో ధరించి రథములో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే స్వామి ఆకాశ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు ఆకాశ మార్గంలో

హర్మ్య స్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామి వారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవిందా గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికార గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమేఘశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమయమైనటువంటి ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం మనము సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుని యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాల పైన వేయించుకొని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలుపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు. స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామే ధర్మదేవతే ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులు ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు. ఇక్కడ అలా కాదు, ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవార్లు ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది, ఆవిడ శృణోతి శ్రావయితి శ్రీహి అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను కష్టాలను దుఃఖాలను వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట. చేస్తావా చెయ్యవా అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట. అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తుల్ని రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే రథాన్ని తోలి భక్తులను ఆ పాండవులను రక్షించిన వాడు. ఈనాడు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడుగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా, తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వౌ అపరు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడుగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాని వేం ప్రాహు తటస్థద్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము తెలిసి తెలియకుండా జ్ఞానం చేత అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు ఎలా అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి, స్వామిని స్మరించినా కూడా సర్వదోషాలు పరిహారమవుతాయి. అంతేకాకుండా స్వామిని కీర్తించినా కూడా సకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తథ

0: జానుం సంస్పృశతీతి జానమి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోస్స రక్షణ ధియా అతిష్టత్ దయాసాగర సశ్రేయాంసి చతుర్భుజ కళయితాం శ్రీ శ్రీనివాస ప్రభు అన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి, నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామి వారి యొక్క రథోత్సవ విశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు, రథం ఎలా ఉండాలి అంటే మల్లికా బిప్పతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై. రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతతః. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము అగూరి అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం సేచనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి. ధ్వజాలు ఉండాలి, నానాభిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి. అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్గుగ్గుల సంభూతై ధూపితంచ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రవత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి. కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు సూక్ష్మ క్రీముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి అందులో అంకురాలు వేసిన తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్ర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్తతః. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథంపైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆశీర్వదించిన తర్వాత అర్చిత్వా ప్రార్థయే దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానావాద్యై సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు, అప్పుడు మనం పరమాత్మని మనం రథాన్ని అధిరోహించబోయా స్వామి భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలు ఉంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారోపయ్యధరిం. వేదఘోషములు చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్య

0: వేద్య ఘోషములు, అనేక వేద ఘోషములు అన్ని కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి. అటువైపు ఇటువైపు వేద ఘోషములు, వాద్య ఘోషములు అవనే మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనక మనమేదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదేశ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్లే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు ఒక్క వారు వేసేటువంటి ఒక్క ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధయాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల తరబడి 1,00,000 మంది పని చేస్తే ఒక అశ్వమేధయాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, రథోత్సవ వైభవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా విన్నటువంటి వారు ఒక్కొక్క పదానికి కూడా అశ్వమేధయాగం యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని పరమాత్మ గురించి చెబుతూ రథస్థం చక్రడం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి పరమాత్మను చూసిన వారికి పునర్జన్మ అనేది మాత్రమే లేదు, కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో రథం పైన వెళ్ళేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి. అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్ళేటువంటి పరమాత్మను దర్శించాలి. కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు, ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్య గమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే వాటిని మాత్రం నేను నా చేత నీవు చేయించవద్దయ్యా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడ వీధి నుండి పశ్చిమ మాడ వీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము. సామాన్య ప్రజలెవరూ కూడా ఈ సేవను చేయలేరు. సాక్షాత్తుగా దేవాదిదేవతలు వారు వచ్చి వారు ఈ సేవను చేస్తే గానీ ఇంత దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి, అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ ననియోజిక చక్షుంషి పరదారాది దర్శనే. స్వామి, ఎప్పుడు కూడా నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా, చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్ళకూడదు అని ప్రార్థించాలి. అపకర్షతు జిహ్వామ్మే లోకవార్తా దురన్నత దుర్వార్తా దుష్ట శబ్దేభ్య నివర్తయ హరే శృతి. స్వామి, నా జిహ్వేంద్రియం ఉన్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామి వారి యొక్క ఆనంద నిలయానికి 4 వైపులా 4 మాడవీధులు ఉన్నవి. ఈ మాడవీధులు ఏమిటి అంటే 4 వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపు ఉన్నటువంటిది సామవేదము, ఉత్తరం వైపున ఉన్నటువంటి మాడి వీధికి అతరణ విధంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించి

0: వాడు కాబట్టి స్వామికి వేదములే ఆ స్వామి యొక్క స్వరూపం కాబట్టి స్వామి వేద వేద్యుడు. అందుకే హనుమాచార్య వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి, వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదం అనబడి పిలువబడేటువంటి పశ్చిమ మారువీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేది శరణం సంసార సింధుస్తథా, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రం లాంటి ఈ సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తూ ఉన్నారు. జానం సంస్పృశతీతి జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, సర్వము నేనే, నన్ను సేవించండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషస కలౌ కలుషస చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథా, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి విచ్చేసినారు. వైకుంఠేది పరోలేకే పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విశ్వరచింత్యాత్మ భక్తైర్ భాగవతి సహాని, వైకుంఠ కలియుగంలో ఏ విధంగా భక్తులంతా కూడా ఉన్నారో అదేవిధంగా వైకుంఠంలో కూడా 33 కోట్ల మంది దేవతలు ప్రతి క్షణము స్వామిని సేవిస్తూ ఉంటారంట. అలాంటి పరమాత్మ ఆ వైకుంఠం విలిచి భూలోకానికి ఎందుకు విచ్చేశారు అంటే భక్తులపైన ఉన్నటువంటి ఆ వాత్సల్యం చేత మనందరిపై మనల్ని అందరిని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయ మునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: significant celebrations of Jharkhand's folk culture and nature worship is being celebrated across the state today with great enthusiasm. Governor Santosh Kumar Gangwar attended the program on the eve of Karam Festival organized in Bero Ranchi as the chief guest and extended his greetings to the people of the state. He also delivered a message on nature conservation. Yesterday, a seminar cum cultural program was organized at Audrey House in Ranchi, where the entire premises came alive with Jharkhand's cultural spirit to the beats of drums, nagaras and mandar, accompanied by traditional Karam songs. A program was also organized yesterday evening at the Deekshant Mandap in Morabadi, where a tribal fashion show was the main attraction. Karam festival is considered a symbol of crop protection, respect for nature and the enduring bond between brothers and sisters. On this occasion, sisters observe a Nirjala fast, praying for the well-being and long life of their brothers. Mahvish Rahman, Akashvani News, Ranchi.
1: On to sports now. In women's cricket, India will face Sri Lanka in the gold medal clash at Asian Games in Nice in Japan today. The match will begin at 10:30 a.m. IST. India sealed their spot in the final with a dominant 114-run victory over Bangladesh. Sri Lanka had secured their place in the title clash with a win over Pakistan. A deep depression over the west central Bay of Bengal is likely to intensify further into a very deep depression during the next 24 hours and move west-northwestwards. The Alipur Met Office said the system is likely to cross the coast between Visakhapatnam and Gopalpur later tonight or by Wednesday morning. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
2: Thank you, Saira. The Hindu headlines, India-New Zealand FTA to come into effect on October 20. In the Sun Times headlines, Delhi court revives complaint against Sonia in voter list case, while the Pioneer says Sonia voter roll row probe revived. The Indian Express informs IIT Mumbai removes professor named in student suicide from Dean post, while Hindustan Times says IIT Bombay suspends Dean as student stir rages. The Times of India notes grounds in writing a must during arrest even in UAPA, says Supreme Court. The newspaper also writes swept away elephant calf saved by fishermen, adding that the newborn elephant calf had nothing left above water but its trunk. And finally, the Pioneer says, keep faith, drop cruelty. Delhi urges temples to swap live jumbos for mechanical ones. And with that, it's back to you, Saira.
1: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present 72nd National Film Awards at Ekta Nagar in Kevadia this evening. Union Home Minister Amit Shah to inaugurate National Conference of Anti-Narcotics Task Force heads in New Delhi today. External Affairs Minister Ajay Shankar holds talks with his counterparts from France, Ecuador, Slovakia and Switzerland on sidelines of UN General Assembly in New York. Britain agrees to provide limited military support to Saudi Arabia to counter attacks from Iran-backed Houthis. And in women's cricket, India to take on Sri Lanka in gold medal clash at Asian Games in Japan this morning. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
3: आकाशवाणी से पेश है खबरनामा.
4: आकाशवाणी నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ.
5: జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, స్వర్ణ భారత్ ట్రస్ట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి అందరూ మద్దతు ఇవ్వాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నెల్లూరులో జరిగిన ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో పాల్గొని మంత్రి కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా జరగనున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సేవ, సంక్షేమం, ప్రజా భాగస్వామ్యం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు.

0: సందర్భంగా విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెల్లూరులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ వల్ల రోగులకు మరిన్ని సదుపాయాలు లభిస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. నెల్లూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా అర్దరాత్రి వేళ చోటు చేసుకునే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, చిన్నపిల్లలకు తక్షణ వైద్య చికిత్స, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర సమగ్ర క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించేందుకు ఈ భవనం దోహదపడుతుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్ర విప్లవానికి నాంది పలికిందని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో జరిగిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్ను శుభ్రం చేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వెంకటాచలంలో జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆశయమైన గ్రామీణ భారత్ వికాస్ కలను స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్యనాయుడు సాకారం చేస్తున్నారన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్లో అనాథలు, కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లల కోసం అటల్ వికాస్ కేంద్రాలను ప్రారంభించామని తెలియజేశారు. రాష్టంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 8.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత దివ్యమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద పథకం ద్వారా కూడా ఈ ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హడ్కో సంస్థ ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జొన్నలగడ్డ వారి విధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 UDG జెట్టింగ్ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి ఉచితంగా భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ను ఇస్తామన్నారు. 2000 రూపాయలలోపు పన్ను చెల్లించే వారికి 50% రాయితీ ఇస్తామని వెల్లడించారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించేందుకు వీలవుతుందని కేంద్ర అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ సి కనకరాజ్ అన్నారు. స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీచ్లోని వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం కనకరాజ్ మాట్లాడుతూ పర్యావరణానికి ఎంతో కీలకమైన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సముద్రంలోని కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్న వారిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ అమర్నారాయణ, నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు వినండి చిత్రమంజరి తెలుగు సినిమా పాటలు. ముందుగా అశ్వమేధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరు గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: తర్వాత భార్య బిడ్డలు చిత్రం నుండి ఘంటసాల ఎల్లారీశ్వరి పాడిన ఆత్రేయ గీతం వినండి. సంగీతం కేవీ మహాదేవన్.

చిత్రమంజరి సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి కార్యక్రమంలో తర్వాత వినండి అశోక చక్రవర్తి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

0: ఆహా,
1: ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ, ఏమిటిది?
1: పల్లవి.
2: పల్లవా, అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
2: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమభక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

తర్వాత ఇద్దరు అసాధ్యులే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల పాడిన ఆత్రేయ గీతమేనండి. సంగీతం సత్యం.

హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. మీరు ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను వినాలనుకుంటే మా నెంబర్లు 244-1-97, అలాగే మరో నెంబర్ 244-1-19, ఎస్టేట్ కోడ్ 0852. మరి ప్రతిరోజు చేసే విజ్ఞప్తే మరోసారి గుర్తు చేస్తున్నామండి, కనీస గడువు 2 వారాలు పూర్తి చేసుకున్న వారు మాత్రమే కాల్ చేయాలని మీకు మరోసారి మనవి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, నా పేరు ప్రీతి సార్, కడప. 3 వారాలైంది సార్ ఫోన్ చేసి.
0: మీ పేరు మరోసారి చెప్తారా?
1: ప్రీతి సార్,
0: ప్రీతి.
1: కడప.
0: ఏం చేస్తుంటారండి?
1: హౌస్ వైఫ్ సార్.
0: అవునా, ఎక్కడుంటారు కడపలో?
1: కడపలో ఎర్రమక్క.

0: తలలో ఉంటాం సార్.
1: సరే చెప్పండి, ఏ సినిమా అండి, ఏ పాట వినాలనుకుంటున్నారు మరి ఇప్పుడు?
0: సార్ జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ ఏదైనా వేయండి సార్.
1: అవునా?
0: అవును.
1: ఎందుకు అలా, ఏదైనా మీరేం కోరుకోరా?
0: అంటే జూనియర్ అంటే ఫ్యాన్ సార్, ఏదైనా కూడా నాకు ఇష్టమే సార్.
1: ఓహో, అట్లా అంటారా? ఏం చదివారండి మీరు?
0: ఇంటర్ అయిపోయింది సార్, డిఎంఎల్టీ అయిపోయింది.
1: మరి ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా?
0: లేదు సార్, ఖాళీగా ఉన్నా, చెయ్యాలి సార్ ఏదైనా జాబ్.
1: ఓకే, ఇంకా అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారా?
0: రెగ్యులర్గా వింటాను సార్, నైట్ 11 వరకు వింటాను సార్ నేను పొద్దున్న నుంచి.
1: అయితే మంచి శ్రోత అన్నమాట మీరు.
0: అవును సార్, చాలా ఇష్టం సార్, ఇది వింటానే ఉంటాను సార్ నేను.
1: సరేనండి, మీరు అడిగిన పాట అయితే వేస్తాము.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: వెల్కమ్ అండి.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హలో,
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను పొద్దుటూరు నుండి వరలక్ష్మి సార్.
0: వరలక్ష్మి గారు.
1: అవును సార్, నిన్న నెల 30 తేదీ చేసినా సార్.
0: అవునా?
1: అవును సార్.
0: చెప్పండి, మరి ఏ సినిమా అండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: పుట్టింటికి రాసెళ్ళి అని చూస్తారు పాట. సార్
0: ఏం చేస్తుంటారు మీరు?
1: రోటం తిప్పుకుంటా అంట సార్. దేశము
0: స్టార్ట్ చేశారా మరి వర్క్?
1: పొద్దున్నే సార్ వచ్చి లేచినామంటే ఇంకా పని చేసుకునేది కూర్చుంటా సార్.
0: ఏది అన్నా అన్నా అనే పాట వినిపించమంటారా?
1: సార్
0: అదేలేండి, పాట విందాం మరి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.

0: హలో అభిరుచి, వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి.
1: హలో
0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు మధు అండి, కడప నుంచి మాట్లాడుతున్నాను.
0: మధు గారు చెప్పండి, ఏ సినిమా డేపటి వినాలనుకుంటున్నారు?
1: హిట్లర్ మూవీ కన్నీళ్ళకే కన్నీళ్ళు వస్తానే సాంగ్ అండి.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను MBA కంప్లీట్ చేస్తానండి.
0: అవునా, కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: అన్నీ వింటుంటానండి.
0: సరే, మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, విందామండి.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, శుభోదయం అండి.
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ప్రొద్దుటూరు అండి, మురళీ మోహన్ రెడ్డి. హలో,
0: గడువు పూర్తి చేసుకున్నారా అండి?
1: నేను 6 మంత్స్ అవుతానండి చేసి.
0: ఏం చేస్తుంటారు మురళి గారు?
1: నేను బ్లైండ్ పర్సన్ అండి.
0: చెప్పండి, ఏ సినిమా నుండి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో ఫస్ట్ స్టార్టింగ్ దేశమా అని వస్తుంది చూడండి, రైతుల గురించి ఆయన పాడే పాట హరే కృష్ణ.
0: దేశమా అని వస్తుందా? ఓకే, పాట సిద్ధంగా ఉంది, మరి విందమ్మా మురళి గారు.
1: కోరిన శ్రోతలు సార్,
0: చెప్పండి.
1: మురళీమోహన్ రెడ్డి, సౌజన్య కుమారి, రమణారెడ్డి, వేమయ్య సార్.
0: సరే, మరి అందరి కోసం ఈ పాట.
1: సరేనండి సార్.

అందుకే నిక్కదీసి అడుపుతున్న రామరాజ్యమేదని అక్కిశగల కడుపు.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నాగర్ కర్నూలు జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి సార్.
0: హలో హలో, బ్రిడ్జి వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
2: చింతరాజన్ మనం దోలాపురం సార్. రామనారాయణ రెడ్డి. రామనారాయణ రెడ్డి
0: ఎక్కడి నుంచి అండి?
2: దౌలాపురం సార్, చింతరాజన్ మండలం.
0: దౌలాపురమా?
2: దౌలాపురం
0: చెప్పండి, ఏ సినిమా అండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: లవ్ కుష్ లవ్ సార్.
0: అందులో ఏ పాట అండి?
2: పసుపు రామన్న రాముడు కోదండ రావు.
0: అవునా
2: సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
2: ఏం చేస్తాను, రాజ్బని పని చేస్తాను. ఖాళీగా ఉండదు సార్.
0: ఇప్పుడు చేయట్లేదా?
2: సార్ చాలు మోకాళ్ళు వస్తుంది.
0: మోకాల నొప్పులు వచ్చాయా? సరే అండి, మరి మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి.
2: ఎస్ సార్.

0: హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి మీరు కూడా మీకు ఇష్టమైన పాటని కార్యక్రమంలో వినాలంటే ఫోన్ చేయండి. 2444197 మరో నెంబర్ 2444119, ఎస్టీడ్ కోడ్ 0856 2. హలో.
1: హలో
0: హలో
1: సార్, నమస్తే అండి.
0: ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే,
1: నేను పవన్ సుద్రారెడ్డి అండి, కర్నూలు జిల్లా నుంచి, తెలుగు ఉపాధ్యాయుని.
0: పవన్ పుత్ర రెడ్డి గారు, చెప్పండి, ఏ సినిమా ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సార్ సురేష్ గారా మీరు?
0: అవును.
1: మీ పొలం కబుర్లా నేను.
0: సంతోషం అండి.
1: నేను జూలై 16 చేశానండి, రథోత్సవ సందర్భంగా. ఎవరు చేయలేదు, చేద్దాం అనుకుంటా. ఇంకా శ్రీవారి సాలకట్ట
0: ఈరోజు వెళ్ళలేదా అండి స్కూల్కు?
1: ఈరోజు కర్నూలులో 9వ రోజు వినాయక నిమజ్జనం అండి.
0: లోకల్ హాలిడేనా?
1: కరెక్ట్ కరెక్ట్. అబ్బో, మీకు బాగా ఐడియా కాబట్టి.
0: అవునవును, చెప్పండి. మరి
1: ఉంటాయి. అదే, ఆ వినాయకునికి మనం చివరి వేడుకగా శ్రీ వినాయక విజయంలో ఎవరవయా ఎవరవయా ఈ దివ్య భూమి నుండి దిగి అమ్మ ఒడిలోన ఒదిగి అని ఒక పాట ఉందండి.
0: శ్రీ వినాయక విజయంలో నాది.
1: అవునండి అవునండి. జనరల్ గా వినాయక విజయం అంటుంటారు, కానీ అది శ్రీ వినాయక విజయం రైట్. అది పాట దాంట్లోనే నమో నమో తాండవ కేళి నమో నమో పాటలు ఉంటాయి.
0: స్టార్టింగ్ ఏమవుతుంది, ఎవరవయ్యా అనేదేనా?
1: ఎవరవయ్యా ఎవరవయ్యా అని ఉంటుందండి. ఇంకా దానికి సాకి లేదు, ఏం లేదు, డైరెక్ట్ గా పాట అది శ్రీ వినాయక విజయం.
0: సరే, మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది మాస్టర్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: విందామా?
1: రైట్ అండి. మీరు ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ గుంటూరు జిల్లాలో మాస్టర్ అంటారు, ఇక్కడ ఇక్కడ కర్నూలు జిల్లా కడప జిల్లాలో అయితే సార్ అంటారు, కానీ అక్కడైతే మాస్టర్ అంటారు. మేము కూడా టీచర్లు మాస్టర్ అంటే వీడికి వచ్చినాక.
0: అందుకే మీరు మాస్టర్ కాబట్టి మాస్టర్ అన్నాను నేను కూడా.
1: థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి.
0: వెల్కమ్ అండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: హలో,
0: ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారండి?
1: సార్ నా పేరు నగేష్, అశోక్ నగర్ సార్.
0: నగేష్ గారు
1: సార్
0: ఏం చేస్తుంటారు?
1: నేను దుబ్బుడు బండ్ల గదలు అమ్ముతున్నాను సార్.
0: మీరు ఎప్పుడు కాల్ చేశారండి?
1: నేను పోయిన నెల
0: హలో బ్రిడ్జ్ వింటున్నారు, ఆకాశవాణి కడప కేంద్రం నుండి. మీరు ఫోన్ చేసిన నెంబర్లు తెలుసు కదా, 2441 97, మరో నెంబర్ 2441 19. హలో,
2: నమస్కారం సార్.
0: నమస్తే అండి.
2: హలో, నమస్కారం సార్.
0: మీ పేరు?
2: రఘునాథ.
0: రఘునాథ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: రామాపురం మండలం పాలన గడపల నుంచి సార్.
0: అవునా, ఏం చేస్తుంటారు?
2: వ్యవసాయం చేస్తుంటాం సార్.
0: ఏం పండిస్తున్నారు
2: సార్? ఇప్పుడు ఏం లేదు సార్, వర్షం చాలా తక్కువ వచ్చింది, బావుల్లో నీళ్లు. మేము మాది బావి ఆధార పంట.
0: ఏ ఊరు అన్నారండి?
2: పాలన్న గారిపల్లి.
0: ఎక్కడది?
2: రామాపురం నుంచి ఇంకొంచెం ముందుకు రావాలి సార్, రాయచోటి రామాపురం మధ్యలో వాళ్ళు సార్.
0: ఓకే ఓకే
2: సార్,
0: చెప్పండి. ఏ సినిమా ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: పరువు ప్రతిష్ట.
0: అందులో ఏ పాట అండి?
2: ఆ మబ్బు తెరలలోన దాగింది సొంత మామ.
0: సరే, మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, విందామా మరి.
2: మంచిది సార్.

0: హలో, లైన్ కలిసిందండి, మాట్లాడాలి. హలో, బ్రిడ్జి వింటున్నారు?
1: హలో,
0: ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారండి?
1: జమాల్ తల్ దగ్గర గుట్ట శివపురం. సంగీత
0: సంగీత, మీరేం చేస్తుంటారు?
1: ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నానండి.
0: ఏం చదివారు?
1: నేను అత్యంత వరకు పోయాను అంతే.
0: అవునా, సరే
1: అసలు
0: చెప్పు.
1: నేను లైన్ కలుస్తుంది అనుకోలే. ఫస్ట్ టైం చేయడం. నేను 3 రోజులు నెంబర్ రాసుకున్నా, ఈ పొద్దు ఫోన్ చేసిన.
0: అవునా, సంతోషం. రేడియోలో వింటున్నారా, యాప్లో వింటున్నారా సంగీత గారు?
1: ఫోన్లో వింటున్నా.
0: ఫోన్లో వింటున్నారా? బాగా వినిపిస్తోందా మీకు అక్కడ?
1: కడప దగ్గరే, మాకు కడప జిల్లానే.
0: సంతోషము. ఎందుకు మరి 10th క్లాస్ తర్వాత చదువుతున్నారా, మరి ఆపేశారా?
1: ఆపేశాను.
0: అవునా,
1: మొన్న దాకా విశాల్ మాటల పని పోతున్నా మా ఆనేసిన.
0: సరే సరే, చెప్పండి, ఏ సినిమా ఉండే పాట వినాలనుకుంటున్నారు మరి ఈరోజు?
1: మా విశిగురుడు
0: అందులో ఏ పాట?
1: మాట ఇవ్వమ్మా చెల్లి అనే సాంగ్ ఉందా సార్? అది
0: అవునా, ఎప్పటి నుంచి వింటున్నారు మీకు రేడియో వినే అలవాటు, ఎప్పటి నుంచి ఉంది సంగీత?
1: అంటే అప్పుడు నాకు ఫోన్ లేదు. 10th అయిపోయినాక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక
0: వింటున్నారు?
1: నేను ఓన్లీ సాంగ్స్ అయింటా, ఇంకేమి నన్ను కథలు ఇంట.
0: సంతోషం. మరి ఇలాగే పాటలైనా వింటూ ఉండండి మరి రోజు.
1: సాంగ్స్ ఇంత కథలు.

0: సంతోషమండి.
1: ఫోన్ వచ్చినాకనే వింటున్నా, ఫోన్ రాకముందు ఏం లేదు.
0: సరే, మీతో మాట్లాడడం హ్యాపీగా ఉంది. నాకు కూడా కొత్తగా కాల్ చేశారు కాబట్టి. సరేనా, మీరు అడిగిన
1: అసలు
0: పాట
1: నేను
0: సిద్ధంగా ఉంది.
1: చదువుతా
0: మరి
1: అనుకోలేదండి.
0: తగిలింది కదా, మాట్లాడుతున్నారు, మీరు అడిగిన పాట వినబోతున్నారు.
1: ఓకే అండి,
0: సరే మరి,
1: థ్యాంక్స్
0: పాట
1: సార్.
0: విందాం. వెల్కమ్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నంద్యాల జిల్లా యాలూరు.
0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు, ఆకాశవాణి కడప కేంద్రం నుండి. మీరు ఫోన్ చేసిన నెంబర్లు తెలుసు కదా, 244-1-97, మరో నెంబర్ 244-1-19, ఎస్టేట్ కోడ్ 0-8-5-6-2. హలో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి?
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర సార్. బాగున్నారు సార్?
0: నరేంద్ర గారు, మీరు గడువు పూర్తి చేసుకున్నారా?
1: అయింది సార్.
0: కాలేదనుకుంటానండి.
1: దిగ్గదగ్గాను, ఒకటి రెండు రోజులు ఉండొచ్చు సార్.
0: సరే, మరొక శ్రోతకు అవకాశం ఇద్దాం దయచేసి, ప్లీజ్.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: వెల్కమ్ అండి. హలో,
2: నమస్తే సార్.
0: నమస్తే అండి.
2: సార్, నేను ప్రొద్దుటూరు మణిని మాట్లాడతాను సార్.
0: మణి గారు చెప్పండి, సినిమా ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: గౌరీలో పాట వినిపిస్తుంది సార్.
0: ఏం చేస్తుంటారు మీరు?
2: నేను హౌస్ వైఫ్ సార్.
0: అవునా, అందులో ఏ పాట అండి?
2: అవును సార్, గలగల పాడుతున్న గోదావరి పాట వినిపిస్తుంది సార్.
0: ఏ సినిమాలో అండి ఆ పాట?
2: పాత సినిమా సార్, గౌరీ కృష్ణా గారికి సార్.
0: ఓకే ఓకే, అదే నేను కొత్త గౌరీ చూసాను అందులో లేకుంటే.
2: గౌరీ కూడా ఉంది, సుమన్ ఉంటుంది, కానీ కృష్ణాది గౌరీ పాత సార్.
0: సరే, మీరు అడిగిన పాట సిద్ధంగా ఉందండి మరి.
2: ఓకే, ధన్యవాదాలు సార్.
0: వెల్కమ్ అండి.
2: ఓకే.

0: హలో, మీకు లైన్ కలిసింది. రేడియో సౌండ్ తగ్గించాలి లేదా రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడాలి.
1: హలో.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి, ఏ సినిమా అండి, ఏ పాట వినాలనుకుంటున్నారండి?
1: నాకు ఈరోజు ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు కలిసి నటించిన గురు శిష్యులు మూవీలోంచి అపురూప రూపసి నీవు అనే ఒక సాంగ్ ఉంటుంది సార్, ఆ సాంగ్ వినిపించగలరా?
0: చూస్తానండి. గురు శిష్యుల,
1: అవును,
0: వినిపిస్తాను. మీ ఊరు మరోసారి చెప్తారా? తెలంగాణ రాష్ట్రం నుండి ఏ ఊరు అండి?
1: భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా సార్ ఇది.
0: సరేనండి, మరి మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, విందామా?
1: ఓకే సార్, థ్యాంక్ యూ,
0: వెల్కమ్ అండి.

హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు. మరిన్ని చిత్రగీతాలు ఈ ఉదయం 10:15 వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 10:00 వస్తుంది ప్రకటించిన ప్రత్యేక కార్యక్రమం కొద్ది క్షణాల్లో. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీల్లో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవడం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు.

0: చెప్పారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ది అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
1: మోదీ నే కహ దియా తా బ్యాంకో సే భీ ఔర్ రేడీ పట్రీ వాలే భాయ్ బహన్ కో భీ అగర్ ఆప్కే పాస్ గారంటీ దేనే కే లియే కుచ్ నహీ హై తో చింతా మత్ కర్ దీజియే మోదీ ఆప్కీ గారంటీ లేతా హై. పీఎం స్వనిధి యోజనా మోదీ కీ ఐసీ హీ గారంటీ హై జో ఆజ్ రేడీ పట్రీ ఠేలే ఐసే ఛోటే ఛోటే కామ్ కర్నే వాలే లాఖో పరివారో కా సంబల్ బనే.
2: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा घुमंतु अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
0: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
1: जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत कश साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे. लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला.
0: పలు రాష్టాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు. కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు. కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్దిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
3: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो।
4: पीएम स्वनिधि के तहत ही हमारे

0: में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई।
1: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करें तो वो सफलता जरूर हासिल।
2: टीम स्वनिधि ने मुझे लोन ही दिया जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया।
3: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती।
4: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్దిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం రెండో మూడో విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్టంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు పై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితిలో ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ది కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్దిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ది నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
5: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎన్ మణి.

0: సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కొరే సినిమా పాటలు. మీరు కూడా మీకు ఇష్టమైన పాటను ఈ కార్యక్రమం ద్వారా వినాలనుకుంటే వాట్సాప్ చేయండి 8562244119 ఈ నెంబర్కు. మరి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట నేటి సిద్ధార్థ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్. ఈ పాటను వినిపించమని వాట్సాప్ చేశారు బద్వేల్ నుండి లక్ష్మి. వీరికోసం ఈ పాట.

తర్వాత బావ భామర్ది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన వేటూరు గీతం వినండి. సంగీతం రాజ్ కోటి. ఈ పాట వినిపించమని వాట్సాప్ చేశారు శ్రీనివాసరావు గంగా భవానీ. వీరికోసం ఈ పాట.

తర్వాత చాగలమరి నుండి రిహానా, రెహమాన్, రబ్బానీ, రెహాన్, రాహిలా, హంషీరా వీరంతా కోరిన పాట. మంచి చెడు చిత్రం నుండి ఘంటసాల, పీసీసీలో పాడిన ఆత్రేయ గీతం వినాలని. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

తర్వాత పసివాడి ప్రాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన వేటూరు గీతం వినండి. సంగీతం చక్రవర్తి. ఈ పాట వినిపించమని వాట్సాప్ చేశారు. కర్ణాటక రాష్ట్రం పేతనపల్లి నుండి సుబ్రమణి. వీరికోసం ఈ పాట.

తర్వాత ముగ్గురు మణగాళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం వినండి. సంగీతం విద్యాసాగర్. ఈ పాట వినిపించమని వాట్సాప్ చేశారు బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ ఇంకా వారి స్నేహ బృందం. వారందరి కోసం ఈ పాట.

తర్వాత అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్జానికి పడిన వేటూరికి ఆత్రేయ గీతం వినండి. సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని వాట్సాప్ చేశారు. సిద్ధవటం మండలం ఉపరపల్లి గ్రామం నుండి పెద్దకోట సత్యనారాయణ, మామిళ్ళ వెంకటరమణ ఇంకా వారి కుటుంబ సభ్యులు, వారందరి కోసం ఈ పాట.

దేవుని కడప నుండి నాగలక్ష్మి నాగరాజు వీరి కోరిక. స్వయం కృషి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్జానికి పాడిన సీతారామ శాస్త్రి గీతం వినాలని. సంగీతం రమేష్ నాయుడు.

ఆటకూరిన శ్రోతలు, కడప నుండి నాగమణి, నారాయణ, హరి, మధు, ఇంకా నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల గ్రామం నుండి దామోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి, వర్జిత్, సాయి, రిక్విత్ వీరందరి కోసం ఈ పాట.

ప్రతి మంగళవారం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతున్న వాట్సాప్ మహిళా రంజనిలో మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 8562 244 1119 అను నంబర్కు వాట్సప్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో

ప్రస్తుత కాలంలో మనిషి మేధస్సుకు సాంకేతికతకు నిదర్శనం నేడు ఎంతో అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ ఏ విధంగా ఉపయోగపడుతోంది, దాని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పక వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖలో ప్రసారమయ్యే కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో. వినండి ప్రతి గురువారం ఉదయం 7:15 కాంతరేఖల్లో కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అన్న అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో జరిపిన పరిచయాల ధారావాహికలో. కీసర్ అవుటరింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవ, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య వీరంతా కోరుతున్న పాట బందిపోటు భీమన చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వినిపించమని వీరందరి కోసం ఈ పాట.

మనోరంజని వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్ని స్నేహితులు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో దార్శనిక్ భారత్ హోటల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతదేశం వైవిధ్య భరితమైన సంస్కృతులకు నిలయం. మన ఆతిథ్యం ప్రపంచానికే ఆదర్శం. మన ప్రాంతీయ రుచులు, మన స్థానిక ఆతిథ్య రంగం నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్థానికతకు పట్టం కడుతూ, స్వదేశీ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ, మన లోకల్ బ్రాండ్స్ ను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లే సరికొత్త విప్లవమే వోకల్ ఫర్ లోకల్. మన సంస్కృతిలోని వసుధైవ కుటుంబకం, అతిథి దేవో భవ అనే మహోన్నత ఆదర్శాలు విశ్వవ్యాప్తంగా భారతదేశానికి విశిష్ట గుర్తింపును తెచ్చిపెట్టాయి. మన మూలాలను, ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, దేశ ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మహత్తర సంకల్పమే వోకల్ ఫర్ లోకల్. ఇది కేవలం ఒక విధానపరమైన నినాదం మాత్రమే కాదు, స్వదేశీ శ్రమజీవుల గౌరవానికి, స్వావలంబనకు అద్దం పట్టే ఒక ప్రజా విప్లవం. మన చుట్టూ ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో తయారయ్యే వస్తువులు, పండించే పంటలు, తయారు చేసే కళాఖండాల గురించి గొప్పగా చెప్పుకోవడం, వాటిని ఇతరులకు సిఫారసు చేయడం, స్వదేశీ కళాకారుల శ్రమను గౌరవించడం, విదేశీ బ్రాండ్లు దిగుమతి చేసుకున్న కృత్రిమ వస్తువుల కంటే మన మట్టి వాసనలు ఉట్టిపడే దేశీయ ఉత్పత్తులను మన దైనందిన జీవితంలో మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవడం ద్వారా వాటిని స్థానికత నుంచి ప్రపంచ స్థాయి దృష్టికి తీసుకువెళ్లగలం. చిన్న స్థాయి స్థానిక ఉత్పత్తిదారులు, చేనేత కార్మికులు, గిరిజన రైతులు, సూక్ష్మ పరిశ్రమలకు మనమందించే ఊతం వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తుంది. ఇది వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ వరకు తీసుకువెళ్తుంది. ఇదే ఈ ఉద్యమం అసలైన లక్ష్యం. ఈ ప్రయాణంలో భారతీయ ఆతిథ్య మరియు పర్యాటక రంగం బలమైన వారధిగా మారి మన స్థానిక కళలు, ఉత్పత్తులను నేరుగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. స్థానికత నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి గ్లోబల్ వేదికలపై మారుమ్రోగుతున్న విజయాలు మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నాయి. హోటల్ పరిశ్రమ ద్వారా స్థానిక వ్యాపారులకు, ఉత్పత్తులకు లభిస్తున్న గుర్తింపు గురించి, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే హోటల్ మరియు పర్యాటక రంగం ఈ ఉద్యమంలో పోషిస్తున్న కీలక పాత్ర గురించి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్, విశాఖపట్నం అనకాపల్లి టూరిజం కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తీక్ గారి ప్రత్యేక విశ్లేషణ ఇప్పుడు విందాం.
3: నమస్కారం, నేను పవన్ కార్తిక్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా విశాఖ హోటల్ పరిశ్రమ తరఫున మాట్లాడుతున్నాను.

0: చెప్తున్నాను. వోకల్ ఫర్ లోకల్ అనే మాటను మనం తరచుగా వింటున్నాం, కానీ హోటల్ పరిశ్రమ కోణంలో చూస్తే దీనికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది. నా దృష్టిలో ఒక హోటల్ అనేది కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు, ఒక హోటల్ చుట్టూ ఉన్న వందలాది చిన్న వ్యాపారులకు అది ఒక మార్కెట్. హోటల్లో ఉదయం అల్పాహారం నుంచి రాత్రి డిన్నర్ వరకు ఎన్నో రకాల వస్తువులు అవసరం. కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, బియ్యం, పప్పులు, అలాగే మసాలాలు, వీటితో పాటు అనేక రకమైన సర్వీసెస్, యూనిఫామ్స్ అవ్వచ్చు, లాండ్రీ సర్వీస్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, ప్యాకేజింగ్ అవ్వచ్చు, అలాగే బేకరీ ఉత్పత్తులు, ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇవన్నీ మనం సాధ్యమైనంత వరకు మన స్థానిక రైతులు, స్థానిక సరఫరాదారులు, MSMEలు మరియు చిన్న వ్యాపారుల నుంచి తీసుకుంటే ఆ ప్రయోజనం నేరుగా మన స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేరుతుంది. అంటే ఒక హోటల్ స్థానికంగా కొనుగోలు చేసిన ప్రతిసారి ఆ కొనుగోలు వెనుక ఒక రైతు ఉంటారు, ఒక చిన్న వ్యాపారి ఉంటారు, ఒక కుటుంబం ఉంటుంది. ఇదే వోకల్ ఫర్ లోకల్ యొక్క అసలైన శక్తి. విశాఖపట్నం విషయానికి వస్తే మనం ఇంకా గొప్ప అవకాశం ఉంది. విశాఖ అంటే కేవలం బీచ్లు, అందమైన ప్రదేశాలు మాత్రమే కాదు, మన ఆంధ్ర వంటకాలు, మన స్థానిక రుచులు, మన సాంప్రదాయాలు, మన కళలు, మన స్థానిక ఉత్పత్తులు, ఇవన్నీ కూడా విశాఖ గుర్తింపులో ఒక భాగం. దేశం నలుమూల నుండి ఒక పర్యాటకుడు విశాఖ వచ్చినప్పుడు మన హోటల్కి అతనికి కేవలం ఒక గది లేదా భోజనం ఇవ్వటం మాత్రమే కాదు, ఇదే మన విశాఖ, ఇదే మన ఆంధ్ర రుచి అనే అనుభూతి ఇవ్వాలి. స్థానిక వంటకాలు మెనూల్లో ప్రోత్సహించడం, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం, స్థానిక కళాకారులు మరియు MSMEలు అవకాశాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, టూరిజం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ మధ్య ఒక బలమైన వారధిగా పనిచేయగలవు. ముఖ్యంగా చిన్న MSMEలు మార్కెట్ లో చాలా ముఖ్యం, ఎందుకంటే స్థానిక వ్యాపారాలు బలపడితే స్థానిక ఉపాధి పెరుగుతుంది, స్థానిక ఉపాధి పెరిగితే స్థానిక కుటుంబాలు బలపడతాయి, స్థానిక కుటుంబాలు బలపడితే మన నగరం, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. అందులో నా ఆలోచన చాలా సింపుల్, ప్రతి హోటల్ ఒక లోకల్ మార్కెట్ ప్లేస్ కావాలి, మన రైతుకు మార్కెట్ ఇవ్వాలి, మన MSMEకి అవకాశం ఇవ్వాలి, మన కళాకారుడికి వేదిక ఇవ్వాలి, మన స్థానిక ఉత్పత్తికి గుర్తింపు ఇవ్వాలి, మన పర్యాటకుడికి మన స్థానికతను పరిచయం చేయాలి. ఇది ప్రభుత్వం ఒక్కటే చేయవలసిన కార్యక్రమం కాదు, గవర్నమెంట్, ఇండస్ట్రీస్, MSMEస్, ఫార్మర్ అందరం కలిసి పనిచేసేటప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనే ఒక నినాదంగా కాకుండా స్థానిక అభివృద్ధి ఒక శక్తిగా మారుతుంది. మన దగ్గర ఉన్న ప్రతిభను మనమే గుర్తిద్దాం, మన దగ్గర తయారయ్యే ఉత్పత్తులను మనమే ప్రోత్సహిద్దాం, మన స్థానిక వ్యాపారాలకు మనమే మొదటి మార్కెట్ అవుదాం. అదే వోకల్ ఫర్ లోకల్. ధన్యవాదాలు.
1: దేశీయ ఆర్థిక స్వావలంబనకు ఊతమివ్వడంలో హోటళ్లు, రిసార్ట్లు కేవలం సేవా కేంద్రాలుగానే కాక భారతీయ సాంస్కృతిక రాయబారులుగా వ్యవహరిస్తున్నాయి. హోటల్ రంగం ద్వారా ఈ ఉద్యమం ప్రధానంగా మూడు కీలక రంగాలలో ప్రభావం చూపిస్తోంది. అందులో మొదటిది ఫార్మ్ టు టేబుల్. చిన్న చిన్న స్టాల్స్ దగ్గర నుంచి స్టార్ హోటళ్ల వరకు సమీప గ్రామీణ రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలు, ఆర్గానిక్ చిరుధాన్యాలు, దేశీ మసాలాలను సేకరిస్తున్నాయి. దీనివల్ల చిరు వ్యాపారులకు లాభం చేకూరుతోంది. రెండవది ప్రాంతీయ రుచుల ఆధునీకరణ. అంతర్జాతీయ మెనూలతో పాటు మన రాగి సంకటి, నాటుకోడి పులుసు, ఆత్రేయపురం పూతరేకులు, ఉలవచారు వంటి సంప్రదాయ ఆంధ్ర వంటకాలను 5-స్టార్ స్థాయి ప్రెజెంటేషన్తో విదేశీ అతిథులకు అందిస్తూ దేశీ ఆహార సంస్కృతిని గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దుతున్నారు. మూడవది చేతి వృత్తులకు పునరుజ్జీవనం. హోటళ్ల ల్యాండ్స్కేపింగ్, ఇంటీరియర్ డిజైనింగ్లో కొండపల్లి కొయ్య బొమ్మలు, ఏటికొప్పాక లక్క కళారూపాలు, కలంకారీ వస్త్రాలంకరణల్ని విరివిగా ఉపయోగిస్తూ కుటీర పరిశ్రమ కళాకారులకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంలో విశాఖపట్నం, అరకు మొదలైన ప్రదేశాలు అద్భుతమైన ప్రగతిని సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక, పర్యాటక రాజధానిగా ఎదగడమే కాకుండా స్వదేశీ ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో, ఆతిథ్య రంగాన్ని స్థానిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడంలో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక అరకు గిరిజన సాంస్కృతిక వారసత్వానికి, వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పటికే పలుమార్లు టూరిజం అవార్డులు గెలుచుకుంది. తూర్పు కనుమల ఒడిలో పచ్చటి కొండల నడుమన నెలకొని ఉన్న అరకులోయ కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, అది ప్రకృతితో మమేకమై జీవించే గిరిజనుల సంస్కృతికి సజీవ ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతంలోని బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్, చాపరాయి, తాటిపూడి, కటికి జలపాతాలు, గిరిజన సంగ్రహాలయం మొదలైన ప్రదేశాలు స్థానిక సంస్కృతికి సాక్ష్యాలుగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి ఊతంగా అలరారుతున్న అరకు ట్రైబల్ మ్యూజియం ప్రత్యేకత గురించి, పర్యాటక రంగం ద్వారా స్థానిక గిరిజనులకు లభిస్తున్న ఆర్థిక స్వావలంబన

0: పన గురించి అరకు గిరిజన సంగ్రహాలయం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు తన అనుభవాలను ఆకాశవాణితో పంచుకున్నారు.
1: నా పేరు చెట్టి సుమన్. నేను ఐటీడీఏ పాడేరు టూరిజం డిపార్ట్మెంట్లో మేనేజర్గా అలాగే ఆర్ట్స్ అండ్ కల్చర్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాను. మా అరకు గిరిజన మ్యూజియం అనగా ఈ ప్రాంతం, ఈ నేల కథను, వివిధ స్థానిక ఆదిమ ఆదివాసి గిరిజన తెగల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్, స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం నినాదాన్ని మా మ్యూజియంలో ఆచరణలోకి తీసుకురావడం మా గిరిజన సోదరి సోదరీమణుల జీవితాల్లో ఒక మంచి మార్పును తీసుకొచ్చింది. గతంలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి మ్యూజియంలోని ప్రతిమలు, వివిధ సాంస్కృతిక సాంప్రదాయాలు, కళారూపాలను చూసి ఆనందించి వెళ్లిపోయేవారు. కానీ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో మేము మ్యూజియం ప్రాంగణాన్ని కేవలం ప్రదర్శనశాలగానే కాక స్థానిక ఆదివాసీ గిరిజనుల మార్కెట్గా, వేదికగా తీర్చిదిద్దాం. మా గిరిజన కళాకారులు స్వహస్తాలతో తయారు చేసిన వెదురు కళాకృతులు, లక్క బొమ్మలు, టెర్రకోట బొమ్మలు, కుండలు, చేతితో అల్లిన బుట్టలు మరియు మూలిక ఉత్పత్తులను మ్యూజియం విక్రయ కేంద్రాల ద్వారా నేరుగా పర్యాటకులకు అందుబాటులో ఉంచాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారు తయారు చేసిన ప్రతి వస్తువుకు సరైన గౌరవం, తగిన ప్రతిఫలం లభిస్తుండటంతో వారి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అరకు పేరు మారుమోగిపోవడానికి ఇక్కడి కాఫీ విశేషంగా తోడ్పడింది. గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో పండించే అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. మా మ్యూజియం కేంద్రంగా స్థానిక కాఫీ రుచులను పరిచయం చేయడమే కాకుండా ఇక్కడి వ్యవసాయ విధానాలను విదేశీ ప్రతినిధులకు వివరించే అవకాశం లభించింది. అంతర్జాతీయ వేదికలపై అరకు కాఫీ ప్రశంసలు అందుకోవడం ద్వారా స్థానిక రైతులకు అంతర్జాతీయ గుర్తింపు, ఆదాయం రెండూ పెరిగాయి. అలాగే అరకు సహజ అటవీ ఉత్పత్తులు, తేనె మొదలు చిరుధాన్యాలు, తృణధాన్యాలు, గుమగుమలాడగే సుగంధ ద్రవ్యాలు జాతీయ స్థాయిలో విస్తృత ఆదరణ పొందాయి. మా మ్యూజియం ఆవరణంలో జరిగే డెంసా నృత్యం ప్రదర్శనలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. గిరిజన యువతీ యువకులకు వారి సాంస్కృతిక కళల ద్వారా స్థిరమైన గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒక కళారూపాన్ని కాపాడుకుంటూనే దానితో జీవనోపాధి పొందవచ్చని నేటి తరం గిరిజన యువత నిరూపిస్తుంది. స్థానికతను గౌరవించడం అంటే మన మూలాలను కాపాడుకోవడమే. అరకు గిరిజన మ్యూజియం అమలు చేస్తున్న విధానాలు ఈ నిజాన్ని నిత్యం గుర్తు చేస్తాయి. ఒకప్పుడు స్థానికంగానే పరిమితమైన గిరిజన కళాకారుల ప్రతిభ నేడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచ పటంలో సగర్వంగా నిలబడింది. వోకల్ ఫర్ లోకల్ నినాదం అరకు నేలపై నిజమైన స్థానిక స్వావలంబనగా, గిరిజన ఆత్మగౌరవంగా మారిందని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నమస్కారం.
0: వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం అనతి కాలంలోనే లోకల్ టు గ్లోబల్ దిశగా అడుగులు వేసి నేడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశం నిర్వహించిన ప్రతిష్టాత్మక G20 శిఖరాగ్ర సదస్సు ఇందుకు నిదర్శనం. సదస్సులో పాల్గొన్న ప్రపంచ అధినేతలకు ప్రధాని అందించిన కానుకలన్నీ భారతీయ చేతి వృత్తుల వైభవాన్ని ప్రతిబింబించాయి. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలకు అందించిన కాశ్మీరీ శాలువలు, తంజావూరు కాంస్య కళారూపాలు మొదలైనవి భారతీయ కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేశాయి. దానివల్ల నేడు ప్రపంచ పర్యాటక సంస్థ వంటి అంతర్జాతీయ వేదికలు సైతం భారత స్థానిక ఉత్పత్తుల ఆధారిత పర్యాటక నమూనాను సుస్థిర ఆర్థికాభివృద్ధికి తగిన ఆదర్శంగా కొనియాడుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా భారతీయ ఖాదీ మరియు స్వదేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లలో సృష్టిస్తున్న విప్లవాన్ని ప్రత్యేక కథనాల్లో శ్లాఘిస్తున్నాయి. భారతీయ సంప్రదాయ చిరుధాన్యాలు, ఆయుర్వేద ఆధారిత ఉత్పత్తులు గ్లోబల్ సూపర్ ఫుడ్స్ కేటగిరీలో నిలవడం ఈ విధానం సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయంగా చెప్పుకోవచ్చు. స్థానిక రైతులు కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ ప్రమాణాలతో కలగలిపి ప్రపంచానికి చాటుతున్న ఆతిథ్య మరియు పర్యాటక రంగ కృషి నిస్సందేహంగా ప్రశంసనీయం. మన వస్తువులను మనమే గర్వంగా ఆదరిస్తూ మన స్థానిక మార్కెట్కు ఊతమిస్తే మన దేశ సంపద విదేశాలకు తరలి వెళ్లదు. స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ తద్వారా సంపూర్ణంగా సాకారమవుతుంది. ఇది ఈనాటి దార్శనిక్ భారత్.
2: మీరింతవరకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ స్థాపనలో ఆతిథ్య మరియు పర్యాటక రంగం పోషిస్తున్న పాత్ర గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, విశాఖపట్నం అనకాపల్లి.

0: జిల్లా పర్యాటక కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎంవి పవన్ కార్తిక్ గారు, అరకు ట్రైబల్ మ్యూజియం ఎగ్జిక్యూటివ్ శ్రీ సుమన్ చెట్టి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట కులగోత్రాల చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన సీనారెడ్డి గీతం.

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. జీన్స్ చిత్రం కోసం సుజాత ఉన్నికృష్ణన్ పాడిన శివగణేష్ గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.

కార్యక్రమంలో తర్వాత లవ్ బర్డ్స్ చిత్రగీతం విందాం. పాడినవారు కేఎస్ చిత్ర హరిహరన్, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ సినీ గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఈ ప్రసారంలో 12:40 ఆవలితీరం వయోవృద్ధుల కార్యక్రమంలో అమ్మ అనాథవృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకటసుబ్బయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 12:40 ఆవలితీరం కార్యక్రమంలో ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీగానే హిందీ సినీ గీతాలు ఇప్పుడు విందాం. కార్యక్రమంలో ముందుగా వినండి

విన్న పాట కరణ్ అర్జున్ చిత్రం కోసం కుమార్ సాను అల్కా యాజ్ఞిక్ పాడిన గీతం. సాహిత్యం ఇందీవర్, సంగీతం రాజేష్ రోషన్. తర్వాత వినండి కొయి మిల్ గయా చిత్రగీతం.

తర్వాత హమ్ దిల్ దే చుకే సనం చిత్రం కోసం కవితా కృష్ణమూర్తి కర్సన్ సర్గతియ పాడిన గీతం. సంగీతం ఇస్మాయిల్ దర్బార్.

కర్ణాటక సంగీతం కార్యక్రమంలో బి నరసింహస్వామి గారు వయలిన్ వాద్యం వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా బెహాగ్ రాగంలో నారాయణతే నమో నమో అన్నమాచార్య కృతి ఆదితాళం.

0: 12:30
1: కార్యక్రమంలో మీరు ఇంతవరకు వి నరసింహస్వామి గారి వయలిన్ వాద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 12:30 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి, నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
3: Water should be used preciously where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
2: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమావేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం, స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 అక్టోబర్ పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ

ప్రక్రియ ప్రారంభం కానుండగా అక్టోబర్ 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఏ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమాపేశానికి రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్టపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా అగ్రస్థానానికి చేరారు.

0: విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్టాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరెంగుల వెంకటసుబ్బయ్య గారితో పరిచయం విందాం.

0: ఆవలి తీరం ఇది అనుభవాల సారం. శ్రోతలకు నమస్కారం. ఆవలి తీరం కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమం ద్వారా విభిన్న రంగాలకు చెందిన విభిన్న వ్యక్తులు, వారి మనస్తత్వాలు, వారి ఉద్యోగాలు, జీవితానుభవాలు, ఇలా ఎన్నో విశేషాలను చర్చించుకుంటుంటాం. అందులో భాగంగా ఇవాళ మనతో ఉన్నారు శ్రీ దేరంగుల వెంకట సుబ్బయ్య గారు. చాలామంది సహాయం చేస్తారు, ఇంకొంతమంది సేవ చేస్తారు. వారికి ఉన్నంతలో ఎంతో కొంత ఆర్థికంగా ఇతరులకు సహాయపడుతూ ఉంటారు. ఇది చాలా సాధారణంగా జరిగే విషయమే. ఇందులో గొప్ప ఏం లేకపోయినా, ఉదాహరణకి 100 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అదే 10 రూపాయలు ఉన్నవాడు 9 రూపాయలు దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి కోవలోకి చెందిన వారే ఇవాళ మన అతిథి. ఎందుకంటే చేసేది ఒక చిన్న వ్యాపారం, ఒక టైలర్గా వీధి వీధిన ఊరు ఊరు చిన్నపాటి వస్త్రాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీ దేరంగుల వెంకట సుబ్బయ్య తన జీవిత ప్రస్థానాన్ని, సేవ పట్ల ఆయనకున్న అనుభవము, ఇలాంటి విషయాలని తెలుసుకుందాం. మరి కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం.
1: నమస్కారం సార్.
0: ఒకసారి మా శ్రోతలకండి, ఇందాక మీకు చెప్పినట్లుగా ఇది తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీ పరిచయం ఒకసారి.
1: మాది వేంపల్లి సార్, దేరంగుల సుబ్బన్నా మా నాన్నగారి పేరు, దేరంగుల వెంకటమ్మ గారు మా తల్లిగారు, ఆయన కుమారుని దేరంగుల వెంకట సుబ్బయ్య నేను. ఇట్లా మేము పెద్ద కుటుంబము. కాకపోతే నేను టైలర్ పని, మా నాన్నగారు టైలర్ పని నేర్పించారు, అట్లా కొనసాగుతున్నది. అంతలేకే ఈ టైలర్ పని
0: ఈ వృత్తిలో మీ వంశస్థులు అంటే మీ నాన్న నుంచి
1: లేదు? లేదు, మా నాన్న కాంట్రాక్ట్ పని చేస్తాడు, పనులని ఒప్పందాలు ఒప్పించుకుని కూలీలను పెట్టి చేపిస్తున్నాడు ఆయన కుమారుని. నన్ను చదివేయాలనుకున్నాడు, కానీ నేను చదువుకోలేదు. కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు ఇట్లా అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి, పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను, ఉర్దుల మాటలు. వ్యాపారం అంతా చేసుకుని ఒక మాన కింద కూర్చొని ఉంటాను. ఆ టైంలో పాపం ఉర్దులు ఏమనుకుంటున్నారంటే, అప్పట్లోనే అయ్యో ఈ పొద్దు మా కోడలు అన్నం పెట్టలేదు, ఏ బీగం వేసిపోయింది అని ఒక్కొక్క చాట అట్లా విన్నాను, స్వయంగా విన్నాను. అయ్యో పాపం పాపం ముసలిపానము, ఈ వయసులో అట్లా చేస్తానని 5-6 సార్లు అట్లా విన్నాను. ఇదే ముహార్తె వచ్చింది పాపం. ఆ టైంలో నాకేమనిపించింది, అయ్యో పాపం ఇట్లా ఇట్లాటోళ్ళని సాకుతే ఇంకా పుణ్యం ఉంటుంది అనుకుని అట్లే కొనసాగుతున్నాను. ఆ టైంలో ఒక మహానుభావుడు ఒక చిన్న ఒక ఉద్యోగం లాగా ఇచ్చినాడు. అంటే పిల్లలకు మన వేంపల్లె డాక్టర్ భాషా గారు నన్ను దగ్గర తీసి ఇట్లా చేసింది. ఆయన చిన్న పిల్లలకు చదువు చెప్పి వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టేదానికి అవకాశం ఇచ్చినాడు సారు. అట్లే చేస్తానే అది నిజంగా అది ఒక 6 నెలలు ఉన్నది. నాకు బాగా అర్థమైపోయింది, అరే అన్నదానం అంటే ఏంది, ఇట్లా పాపం పసిబిడ్డలకి ఇట్లా ఉన్నది అని అది ఆడికి ఇప్పుడు 6 నెలలకు అయిపోయింది. అది మా సార్కు చెప్పిన, సార్ ఇట్లా వృద్ధులకు అన్నదానం చేస్తే బాగుంటుంది సార్ అంటే మా డాక్టర్ సార్ చెప్పినాడు. కానీ ఆయన వెంకట సుబ్బయ్య గారు మనం చేయలేములేది, అది మనతో కాదన్నాడు. ఆయన కాదన్నాడు, సరేలేని ఎట్లా ఆయన కాదన్నాడు, ఇది ఆడాడే విన్నా కదా వృద్ధులను ఎట్ట

0: తిరిగి చెయ్యాలా అని ఎవరిని ఆశించకుండా, ఎవరిని ఒక రూపాడకుండా లంగాలు కుట్టడము, రాత్రిళ్ళు పగులు కుట్టడము, అమ్మకరాడము. అప్పుడు ఒక పూటనే పెట్టి పంపిస్తానే, ఒక పూటనే మధ్యాహ్నం వాళ్ళకు పెట్టేది, నేను తినేది సైకిల్లో పోయి అమ్మేది. ఆ పూట్లోనే మా భార్య కాలం అయిపోయింది, నాకు ఉండేది ఒక కూతురు. ప్రతి ఒక్కరు ఏమంటారు, ఎర్ర ఈయన ఎర్రైనా మంచైనా పగులంతా రాత్రులంతా కష్టపడి ముసలికందరికీ ఇట్లా అన్నం పెడుతున్నాడు అనేవాళ్ళు మా వీధిలో. కానీలే అని అట్లే అట్లే జరుపుతున్నా.
1: సో మీరు అన్నట్లు ఈ మాటలు బీజం వేశాయి మీలో సేవ, ఒకరికి సేవ చేయాలన్నది.
0: చేయాలని
1: మరి ఈ విషయంలో ముందుగా ఒకసారి మీకు చదువు గురించి మాట్లాడితే, మీకు చదువు అబ్బలేదన్నారు, ఎందుకల అంటే మీకు ఇష్టం లేదా? లేదా
0: అంటే పిల్లతనంలో బడికి పోక మా నాన్న అయితే బాగా చదువుకోవాలా బాగా చదివాలని ఒక పట్టుదల మా తల్లిదండ్రులకి. ఎంత కొట్టినా అది ఎందుకో అప్పుడు పిల్లతనంలో పోలేక ఇంకా ఈయన మొండికి పన్నాడని ఏదో ఒక పని నేర్పించాలా అని పాపం మా నాన్న
1: నేర్పించారండి. టైలరింగ్ విషయంలో
0: మా గురువులు సార్, మా గురువుల దగ్గర
1: చాలా చేతి వృత్తులు ఉంటాయి.
0: అవును,
1: దాంట్లో మరి ఇదే ఎందుకు
0: టైలర్ అంటే, టైలర్ అంటే అప్పట్లో ఒక మంచి
1: క్రేజ్.
0: టైలర్ అంటే అది గొప్ప విషయం అప్పట్లో. ఇప్పుడంటే టైలర్ వ్యాఖ్యలు లేదు, అప్పట్లో టైలర్ అంటే అని అంత ప్రేమ
1: మోడల్స్ కుడుతూ
0: కుడతాము, మనం వేసుకోవచ్చు, ఇతరులకు కుట్టచ్చు.
1: అప్పుడు ఇంకా సినిమాలు
0: సినిమాలు అట్లాంటి అట్లాంటి అందరికి కుట్టించినా నేను, ఫస్ట్ నేను కుట్టుకుని తర్వాత అందరికి కుట్టించినాను, అట్లా కొనసాగుతున్నది.
1: మరి ఈ సందర్భంలో ఒకసారి చదువు గురించి వచ్చింది కాబట్టి, ఇప్పుడు మీలాగా చదువుకో అంటే మీరంటే ఏదో చదువు అవ్వలేదు, పరిస్థితులు బాగాలేక వదిలేశారంటారు.
0: లేదు నా అలా కాకుండా బాగా చదివిస్తాను నేను, నేను పోక బడి అంటే ఎందుకు అంటే సంఖలో పలకబెట్టింది అక్కడ ఇక్కడ పోయింది ఇంటికి అట్లా అట్లా.
1: సో మీకు ఆ ధోరణి ఇష్టం లేక ఇటు వచ్చేసారు.
0: ఇలాంటి
1: వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే చదువుకోమంటారా వద్దంటే?
0: బాగా చదువుకోండి అంటే ఏదైనా చేయొచ్చు, చదువు ముందు చదువు ఉంటే గానీ ఏ పని అయినా చేయొచ్చు. తెలివితేటలు ఉంటాయి అంటకు మంచి. ఇప్పుడు నేను చదువుకున్నా ఏదో టైలర్గా ఉండి నాకు దేవుడు భగవంతుడు ఇట్లా కల్పించినాడు, ఒక టైలర్గా నేర్చుకొని ఆ టైలర్ పనే ఇప్పుడు 10 మందికి అన్నదానం చేసేదానికి. అది కూడా ఒక గొప్పతనం అనేది మనసులో ఉండాలా. ఎంతో మంది అందరూ డబ్బులు కాసేపడతారు, కానీ నేను వచ్చిన డబ్బే ఇట్లా ఉడుదలకు. నాకు పెద్దగా చదువు రాదు, అటనే నేనే సొంతంగా లంగాలు తాండ్లు తాండ్లు తెచ్చేది, నేనే కటింగ్ చేసి నేనే కుట్టేది, అవి తీసుకుపోయి పల్లెల మీద అమ్మేది. అట్లే ఉంటుంది పాపం, వ్యాపారం కూడా బాగా జరుగుతుంది దేవుని పనైనా. అంతలేకే మా మిస్సెస్ చనిపోయాయి, చనిపోయినాక నాకు ఒక కూతురు ఉండేది. నువ్వు మంచి పని చేస్తుండవు, ఉడుదలకు మంచిదే, నువ్వు చేసేదే మంచిదే, కానీ పాపను ఒక ఏచేతిలో పెట్టు అన్నారు. కానీ అదేనా మంచిది అని సొంత ఇల్లు అమ్మి పాపకు పెళ్లి చేసిన, సొంత ఇల్లు అమ్మి పాపకు పెళ్లి చేసిన. కానీ నా అదృష్టమో పాప అదృష్టమో మంచి అల్లుడు దొరికినాడు, మంచి సంపద కుటుంబం దొరికింది, ఇచ్చి పెళ్లి చేసినాను. వాళ్ళు నన్ను ఏం ఆశించేవాళ్ళు కాదు, కాకపోతే నేను అక్కడ పోయేదిలే వాళ్ళు ఇక్కడ వచ్చేది లేదు. ఏంటంటే ఒకటి, నేను ఈ వృద్ధుల బంధంలో ఉండా కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అయ్యో తట్టుకో మా నాన్న మంచి పని చేస్తాడు అని వాళ్ళు ఇంకా సంతోషించేవాళ్ళు. నేను ఇట్లంగా కొనసాగి కొనసాగి 5 మందితో స్టార్ట్ చేసినాను. ఇప్పుడు 4 మంది దాకా ఉన్నారు. ఈ మధ్యంగా చనిపోయిలో చనిపోతుంటే, ఓచోళ్ళు వస్తుంటే, పొయ్యిలు పోతుంటే ఇట్లా. ఇప్పుడు కొంచెం ఇంకా అభివృద్ధి చేయాలా. ఇప్పుడు ప్రసానికి అందరూ చాలా మంది చనిపోయింటారు, చనిపిల్లని దానం చేయడము చేయడము అట్లా చేసినాను. నాకు ఇంకా పూర్తిగా ఎందుకు ఈ అభిమానం పుట్టిందంటే, ఒకరోజు ఏదో మీటింగ్ ఉన్నది, ఆ మీటింగ్కు ఇట్లా మేము పోతున్నాము, 100 మంది పోతున్నాము. ఒక అప్పుడు కమాండర్ కాలరు 10 పెట్టినారు. ఆ 10 కాలర్లో లాస్ట్ కాలర్ కూర్చున్నాను నేను. పోతా ఈయన మన కడప రూట్లోనే తెంగడపల్లి అనేది, దాని అవతల ఒక పల్లె ఉంది, బ్రిడ్జి ఉంది అనమాట. టైర్ పగిలి నేను వాడిన కూర్చున్నా, అందరు టైర్ పగిలి వచ్చి సచిన్రు బతికిండ్రు అంటాను. నేను కూడా అనుకున్నా ఇంకా నా ఆవిసి తీరింది అనుకున్నాను. అందరు కేకలు ఊళ్ళు ఎట్లా కింద పడుతుంది,
1: ఆకారాలు చేసింటారు
0: చేసినారు. నేనైతే ఒకటే సత్యదేవం ఇప్పుడే కానీ దేవుడు ఎట్టు పెట్టి అట్లా అనుకుని అంత దెబ్బ కూడా తగలేదు. అప్పుడు ఇంకా చుట్టుపట్టు సేద్యాలు చేస్తున్నారు. అప్పుడు గబగబ వచ్చి అందరినీ పక్కకు లాగి అట్లా చేసినారు. అప్పుడు అనుకున్నాను ఇంటికి వచ్చి దేవుడు ఎందుకు ఈ అవకాశం ఇచ్చినాడు, రెండో అవకాశం ఇచ్చినాడు దేవుడు, అప్పటి నుంచి నాకు ఇంకా పూర్తిగా పట్టుదల.

0: ఇంకా ముసలిలో ఇంకా దిక్కులలోను అమ్మ నాన్నలు చాలా మంది ఉంటారు. అటోటోలను చేరు తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంటే రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అప్పటి నుంచి నాకు అదే సంతోషము, అదే ఎన్ని కష్టాలు నుండి వచ్చినా మరవలేని ఇది ఒక అటువంటి బంధం అన్నమాట వృద్ధుల ఇది. కొన్నాళ్ళు మదర్ తెరిసిన పేరు పెట్టినాను, తీసి మళ్ళీ అమ్మ అనాథ వృద్ధ చిన్నాలయం అని పెట్టినాను. అట్లే కొనసాగుతున్నాను. దాతలు కాకపోతే ముందుకు వచ్చున్నారు అంటే అన్నదానం వరకు వెంకటసుబ్బయ్య గారు ఈరోజు మాది అన్నదానం ఈరోజు చేయొద్దు అంటారు, ఆ రోజు వాళ్ళది ఇట్లా అన్నదానాలు ఇస్తారు. కొంతమంది అన్నం పెట్టాలని వాళ్ళు సరుకులు ఇస్తారు, కొంతమంది బియ్యం ప్యాకెట్లు ఇస్తారు. అట్లే గడుపుతున్నా, అట్లే పోరాడుతున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అట్లే చిరునవ్వుతోనే చేస్తున్నాను.
1: బాగుందండి.
0: ఆనందము ఏ ఎన్ని లచ్చలు ఇచ్చినా రాదన్నమాట. అది ఆ సేవ చేసేళ్ళకి మాత్రమే అనుభవము. అది సార్ నా ఉద్దేశము. నా జీవితాంతము నా ప్రాణం ఉన్నంత వరకు 10 మందికి అన్నదానం చేయాలా, ఇదే నా తర్వాత అవతల దేవుడు ఎవరు పెట్టినాడో తెలియదు కానీ అట్లా అప్పటికి ఇప్పటికీ నాది ఒకటే ఇది సార్.
1: బాగుందండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు రెండు సంఘటనలు మిమ్మల్ని ఈ వైపుకు మలిచాయనుకోవచ్చు. అంటే మీరు విన్న వృద్ధుల మాటలు ఒకసారి, రెండోసారి మీ యాక్సిడెంట్. సో ఇలా జరిగింది. మరి మీ తల్లిదండ్రులు మీ సేవను చూసారండి?
0: చూసినారు. చూసి ఎక్కలేని ఆనందం పన్నారు, ఎక్కలేని ఆనందం పన్నారు. తర్వాత మా నాన్న ఫస్ట్ చనిపోయినాడు. రెండోది మా అమ్మ అయితే ప్రతి ఒక్కరు మా అమ్మను అనేవాళ్ళు, బా నీ కొడుకు ఇంతమంది సాగుతున్నాడంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది అనేవాళ్ళు మా అమ్మ ముందర. మా అమ్మ ఇంకా చాలా సంతోషపడేది. మా అమ్మ కూడా ఒకసారి ఆడికి ఆసనం కాడ పిలుచుకొచ్చి సన్మానం కూడా చేసినారు పెద్దవాళ్ళు. అమ్మ మంచి కొడుకుని కన్నవమ్మ అని చాలా మా అమ్మకు చాలా సంతోషం అయిపోయింది. ఇంకా ఆమె కూడా ఉడిదరాలు అయిపోయింది, చనిపోయింది. అలాగా నా తల్లిదండ్రులాగా చూసుకోవాలా వీళ్ళందరినీ.
1: సో మీరు సాధించిన ఏదైతే ఆనందం అనుకోవచ్చు, సేవ ఇది కూడా మీ తల్లిదండ్రులు చూసారు, అది ఒక ఆనందం.
0: అదే ఒక ఆనందం. నా కొడుకు ఈ జన్మంలో ఇట్లా 10 మందికి అన్నదానం చేస్తున్నాడు.
1: ఎందుకంటే చాలా సందర్భాలలో మన విజయాలు మన అభివృద్ధిని చూడడానికి మన తల్లిదండ్రులు బతికుండకపోవచ్చు. మీకు అదృష్టం దక్కింది.
0: అవును సార్.
1: వెంకట సుబ్బయ్య గారు మన మాటలు మరింత కొనసాగించే ముందుగా శ్రోతలకు ఒక మంచి పాట వినిపిద్దాం.

0: సో ఇలా మీ సేవ కొనసాగుతుంది. మరి ఈ సందర్భంలో అండి, ఒకసారి ముందుగా అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు అంటే, ఎందుకంటే మీరు అసలే చదువు తక్కువ అన్నారు లేదా చదువు అబ్బలేదన్నారు, సో మీకు ఇలాంటి విషయాల పట్ల అవగాహన ఎట్లా వచ్చింది, అంటే దీంట్లో లోటుపాట్లు ఏముంటాయి, ఎలా ముందుకు వెళ్ళాలనేది మీకు ఎలా జరిగింది?
1: అదే, నేను పల్లెలు తిరుగుతున్నా కదా, నాకు చదువు రాదు కదా, లంగాలు కుట్టడము తీసుకుపోయి అమ్మడము అది మాత్రం తెలుసు. దాంట్లో కొంతమందిని విన్నాను కాబట్టి మామూలే అనుకుంటా, అట్లా 5-6 మంది పాపం చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఇదే పరిస్థితే ఎక్కడ చూసినా కోడళ్ళు కొడుకులు ఇట్లా అన్నం పెట్ల ఇట్లా అని చెట్ల కింద మాట్లాడుకుండేళ్ళు పాపం వృద్ధులు. నేను ఆ టైంలో వ్యాపారం చేసుకుని నేను రెండు చెప్పు చెట్ల కింద కూర్చుండే ఆ మాటలు విన్నా, అది నా మనసులో నాటకపోయిందన్నమాట. నా జీవితాంతము వీళ్ళకు వృద్ధులకు సేవ చేసుకుంటా, వాళ్ళకు అన్నం పెట్టుకుంటా, నా కష్టంతోనే ఇప్పుడు కూడా. కాకపోతే దాతలు ముందుకొస్తున్నారు, అన్నదానాలు ఎక్కువ అయిపోయినాయి సార్. ఈ పుట్టినరోజులకు, వర్ధంతులకు, పెళ్లి రోజులకు పిలిచి పిలిచి అన్నదానాలు, ఈరోజు మాది ఎంగుడుసుబాయ్, ఈరోజు మాది ఎంగుడుసుబాయ్, ఈరోజు మాది ఎంగుడుసుబాయ్ అని ఇట్లా కొనసాగుతోంది సార్. అన్నం పెట్టేవాళ్ళే కానీ బాగా చాలా ఆ రోజు బాగా మనసు పూర్తిగా నేను కూడా చాలా ఆనందపడతాను, చాలా సంతోషపడతాను. అన్నదానం అంటే చాలా గొప్పది.
0: అది ముందుగా ఎంత మందితో స్టార్ట్ చేశారు?
1: 5 మందితో స్టార్ట్ చేసింది సార్.
0: 5 మందితో ఏ ప్రదేశంలో పెడతారు?
1: ఇక్కడ గండి రోడ్ లో శ్రీరామనగర్ అని ఉంది అక్కడ.
0: అంటే అప్పుడు మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీకంటే ఒక నివాసం గానీ అలాంటిది ఏం లేదు?
1: ఉంటుంది, మా ఇంట్లోనే స్టార్ట్ చేసిన, ఇంట్లోనే.
0: బాగుందండి. తర్వాత విస్తరించి అమ్మ అనాథ ఆశ్రమం పెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎంత మంది ఉన్నారండి?
1: ఇప్పటికి 40 మంది దాకా ఉన్నారు. అంత చనిపోయేళ్ళు చనిపోతుంటారు, అంత వృద్ధులు మంచాలలో ఉండేవాళ్ళు ఇప్పుడు 16 మంది ఉన్నారు. రెడీగా 16 మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది మంచాలలో ఉన్నారు, మంచాలలో ఉన్నారు. చాలా ఘోరంగా ఉన్నారు. అటువంటి చూసుకునేదానికే ఒతికు చూసుకోవాలా, ఒతికు ఇది చేయాలి సార్. చాలా ఘోరంగా ఉన్నారు పాపం. అందరూ ఉండి కూడా లేనట్టుగా ఉన్నారు. కొంతమంది పట్టించుకోరు. చాలా ఇదైపోయింది సార్
0: పరిస్థితి.
1: అది సార్ పరిస్థితి.
0: మీరు వాళ్ళ కుటుంబ సభ్యులకి మీరు కౌన్సిలింగ్ చేయడం కానీ లేదా పిలిచి మాట్లాడాలి అలాంటిది ఏం చేయరు?
1: అంటే కుటుంబ సభ్యులు అయితే కాదు, పక్కన పక్క బంధువులు అయ్యో పాపం ఇతను ఇట్లా బాధలో ఉన్నాడు, ఇతను చేర్చుకో ఎంగుడుసుబాయ అని చెప్పేవాళ్ళే. చనిపోతే ఒక రారు, బంధువులు కూడా రారు. చనిపోయినా కానీ అయ్యో మేము ఎన్నో ఉండము ఎంగుడుసుబాయ గారు, నేను ఇన్ఫార్మ్ చేస్తా అంటే రాసుకుంటా వాళ్ళ సెల్ నెంబరు, వాళ్ళ ఊరు, వాళ్ళ అడ్రస్ అన్నీ రాసుకుంటా అనమాట. ఏమైనా ఒకటైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా, కొంచెం బాగలేనప్పుడే ఇన్ఫార్మ్ చేస్తా, ఇట్లా బాగలేదు ఇట్లా అని రండి ఓసారి అని ఇన్ఫార్మ్ చేస్తా. రారు, అంతా అతనే చూసుకుంటాళ్ళే, ఏం మనకేం పట్టింది, ఏం మన అమ్మ నాన్న ఎవరో అని అట్లా తప్పించుకుంటారు. చనిపోయినాక కొంతమంది దావన పోయేళ్ళను కూడా చూలాక ఇడుస్తారు. ఇడిచినా కానీ చనిపోయినప్పుడు మాత్రం తప్పించుకుంటారు. ఆ బుద్ధిమో నేను ఉండాలి ఎంగుడుసుబాయ్ అంటారు, కానీ చనిపోయినాక రారు. అప్పట్లో కొంచెం రోజుతో బాధపడతా. ఎందుకు బాధపడతా అంటే ఒంటిగానే

0: ఒక మనిషి చనిపోతే నలుగురు కావాలా మోసేదానికి చేసేదానికి ఇట్లా. ఈ లోపల ఈ మానవతాలు అయ్యి వచ్చినాయి కాబట్టి కొంచెం మేలు. అప్పట్లో చాలా ఇబ్బంది పడ్డా, చాలా అట్టా చేసినాను. దేవుని పుణ్యాన దాతలు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో నన్ను గౌనించి అన్నదానాలు డబ్బులు పంపిస్తారు. మన పరమేశ్వర్ అని ఒక మహానుభావుడు, ఆయన అయితే అందరికీతో చెప్పి కొన్ని సరుకులు బాగా ఇప్పించేవాడు. అందరి సహాయం సార్.
1: అంటే మీరు ఇలా ఒక సేవ చేస్తున్నారని 10 మందికి ఎలా తెలిసింది?
0: అదే, ఈ కొంతమంది టీవీ వాళ్ళు వస్తారు, టీవీ ద్వారా కొంతమంది, కొంతమంది ఈ సెల్లు ద్వారాతో ఇట్లా ప్రపంచమంతా తెలిసిపోయింది సార్. ఫస్ట్ మన రేడియో కూడా ఇని కొంతమంది మొన్నటి వరకు కూడా అన్నదానం చేసినారు, కానీ ఆ మహానుభావుడు చనిపోయినారు. అందరికీ ఆ గుణం కావాలంటే ఉండదు కదా. అది మన రేడియో ద్వారా అంటే అప్పట్లోనే అప్పటి నుంచి కొంతమంది సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పాపం చనిపోయినారు. అప్పట్లో అప్పట్లో వినేవాణి, ఏంటైనా మంచి జడలు వినేవాణి. ఇప్పుడు అది
1: ఎందుకంటే మీ వృత్తికి బాగా పనికొచ్చేది మన రేడియో, ఎందుకంటే మీ పని మీరు చేసుకోవచ్చు, మా పాటలు మీరు
0: వింటారు.
1: సో మీరు చెప్పిన దాన్ని బట్టి వెంకట సుబ్బయ్య గారు మీకు ఇంతమంది సహాయం అందిస్తున్నారు, ఒక నోటి మాట ద్వారాను మన మీడియా ద్వారా మీ గురించి తెలుసుకుని చాలా మంది మీకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంలోనే ఒకసారి ఇప్పుడు సమాజ పరిస్థితి ఎలా ఉందంటారు? ఎందుకంటే మీరు చిన్నప్పుడు చూసింటారు మనుషులు ఎలా ఉన్నారు, వారి మనస్తత్వాలు చూసింటారు, సంతోషాల్లో ఆనందాల్లో బాధల్లో పంచుకునే విధానము, ఐకమత్యంగా ఉండడము, ఇవన్నీ మీరు మరి పల్లెల్లో ఎక్కువగా ఉంటది.
0: అవును సార్.
1: ఇప్పుడు మీరు గమనిస్తే కరోనా తర్వాత అవ్వచ్చు, ఇప్పుడు ఈ సంవత్సరంకి పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నారు, అంటే మనుషులు ఎలా మారారు?
0: అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, లేదనకూడదు, తాగమూర్తులు ఉన్నారు. కొంతమంది ఉన్నా గానీ ఆ ఏంలే అనుకునే ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా, మంచి వాళ్ళు ఉన్నారు ఆ ఏంలే అట్లా ఉన్నారు. అది సార్ విషయం, ఏంటంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఏమి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అన్నదానం చేయాలి, ఇట్టాటి మంచి పనులు చేయాలని ముందుకు వస్తున్నారు చాలా మంది. ఇట్లా ముందుకు వస్తున్నారు సార్ చాలా మంది. ఇంకా ఎవరో, అది కూడా దేవుడు బుద్ధి పుట్టియాలి వాళ్ళకు. దేవుడు బుద్ధి పుట్టింది ఏ పని కాదు, ఏదైనా దేవుడు వాళ్ళకు బుద్ధి పుట్టియాల. ఒక ఆయన సపోజ్ జరిగింది అట్లా, ఒక ఆయన ఒక బిచ్చగానికి ఒక రూపాయి ఇచ్చాడు కాదంట. ఆయన మా ఒకసారి అదే పనిగా సూచురా, అతను బీద అతను ఎట్ట చేస్తున్నాడో, అన్నం 10 మందికి అన్నం పెడుతున్నాడు, ఊరికారు పిలుచుకొచ్చినాడు ఆయన్ను. ఆయనకు ఏం బుద్ధి పుట్టిందో అదే అతను కూడా ఆశ్చర్యపోతాడు. 20,000 రూపాయలు సార్, అప్పట్లో ఆ 20,000కు సపట ఇప్పించిన ఆయన పుణ్యాన, పేరు కూడా రాసిన ఆయన గుర్తు ఉండాలని. ఈయన అంటాడు, ఈయన 1 రూపాయి ఇచ్చాడు కాదు ఏం గురుసభ, ఎవరికైనా బిచ్చగానికి అంత పెట్టాడు కాదు, ఆయన 20,000 ఇచ్చినంటే నాకే ఆశ్చర్యపోయేది. పిలిచి ఇచ్చినాడు ఇంటికి, ఎంగుసుబాయ్ నువ్వు ఫలా ఇండ్లు మా ఇంటికి అడిగిరా, నీతో పని ఉండేది అన్నాడు. మామూలుగా పిలిచే ఎవరు పిలిచినా నేను గౌరవంగా పోతాను సార్. పాపం కూర్చోపెట్టినాడు, 20,000 ఇచ్చినాడు, నీ ఇష్టం ఆశ్రమంకు ఏమన్నా ఖర్చు పెట్టుకున్నాయన అని అన్నాడు. తీసుకున్నాను, ఆయన పేరు ఆయన్ని రాసుకున్నాను, గోడ మీద వేసిన. వచ్చిన వాళ్ళంతా చదవాలి కదా అని అనుకుంగా ఆయన కూడా రమ్మని చెప్పిన. సార్ అయ్యా మీరు ఇచ్చిన డబ్బు ఇట్లా ఉపయోగపడినారంటే ఆయన చాలా ఆనందపడ్డాడు, ఆయన మనసు మారింది. అట్ట చేసినాను, అట్ట చేసి ఇంకా 10 మందికి ఇంకా పాపం ఇట్లా ముందుకు ఉండలు ఉన్నారు సార్.
1: బాగుందండి, ఎందుకంటే మీరు చెప్పిన విషయం చాలా మందికి స్ఫూర్తి కలిగిస్తుంది.
0: అవును సార్,
1: ఎందుకంటే మీరు చేసే సేవ 10 మందికి ఇంకా ఇన్స్పిరేషన్ ఇస్తుంది అన్నమాట, ఇంకా చేయాలని. ఒక వ్యక్తి ఇలా మారడానికి కూడా మీరు కారణం, అది ఆ పుణ్యం కూడా.
0: అవును సార్, నిజంగా నాకు అయితే ఆశ్చర్యం అయిపోయింది. ఆయన సార్ చెప్తాంటే ఇతను 1 రూపాయి ఇచ్చాడు కాదు ఇంకోసభ, ఎందుకో దేవుడు నాకు బుద్ధి పిలిచినాడు, ఓసారి అట్ట పోదాం రా అంటే వచ్చినాడు, చూసినాడు 20,000 ఇచ్చినట్టే నేను నమ్మలే ఇంకోసభ అన్నాడు
1: సార్. ఈ సందర్భంలో అండి వెంకట సుబ్బయ్య గారు, ఒక ఆశ్రమ నిర్వహణ ఎలా ఉంటుంది, అంటే దాంట్లో సవాళ్ళు అవ్వచ్చు, ప్రతికూల పరిస్థితులు అవ్వచ్చు, ఇవి ఎలా ఎదుర్కొంటారు మీరు?
0: ఇది కష్టమైన పని, ఇది అందరు చేసే, అంటే దీనికి ఒక మంచి ఓపిక ఉండాలా, ఓపిక మంచి గుణము, ఇది డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు. డబ్బు మీద వ్యామోహం ఉంటే ఈ పని చేయలేరు. ఏమి ఇట్లా కొంతమంది వృద్ధులు రకరకాలుగా ఉంటారు, వాళ్ళు మన తల్లిదండ్రి అని వాళ్లకు బట్టలు మార్చు స్నానం చేపించు ఇట్లా కూడా ఉండేళ్ళు కూడా ఉన్నారు, అటు కూడా చేసినాను. అసహించు ఉండేళ్ళు ఈ పని చేయలేరు. కొంతమంది దీంట్లో కూడా కొంతమంది అంటే వాళ్ళు ప్రవర్తన ఎట్లుంటాయో తెలియదు, ఈ

0: సేవలో ఇది దేవుడిచ్చిన వరం ఇది మనకు అని ఇట్లనే కొనసాగాల. కానీ ఒకటి, మళ్ళీ డబ్బులు ఒకటే ఏ పని కాదు అది కూడా. కానీ ఆ టైంకి దేవుడు బుద్ధి పిడిచాడు ఎవరికోరికి ఏమి అట్లా. పాపం అందరూ సరుకులు ఇస్తారు, బియ్యం ఇస్తారు, అన్నం పెడతారు, ఇతనికి పాపం ఏంటనే కూరగాయలు ఇవ్వాలి కదా అని కొంతమంది అట్లా కూడా ఇచ్చేళ్ళు ఉన్నారు సార్. అట్లా అదే దేవుని కృప అనేది, అదే దేవుని కృపతో నడుస్తున్న అమ్మ అనాథ ఉర్ధల శరణాలయం. దేవుని కృప, దేవుడు లేనిది ఇది కాదు, అంతా దాతల సాయంతోనే నేను ముందుకు సాగుతున్నా.
1: మరి దీనికి సంబంధించిన ఏమన్నా ఒక నిర్మాణం అవ్వచ్చు లేదా ఇప్పుడు, ఎందుకంటే దాతలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది మిమ్మల్ని అడగకపోయినా కూడా వెనకాల అనుకుంటూ ఉంటారు, అలాంటి సందర్భాలు రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్త?
0: వస్తుంటాయి, కొంతమంది ఇట్లా కూడా అనుకుంటారు, ఆ ఏది పెడతానాలి అని అనుకుంటారు, అటు కూడా అంటారు ఆయన మనం ఇంటాండాలో పోతాండాలి అంతే కానిలే దేవుడు నాడు ఇట్లా ఇట్లా కూడా అన్నోళ్ళు ఉన్నారు. ముందు ఒక మాట మాట్లాడారు, ఎనుకు ఒక మాట అట్టు కూడా మాట్లాడతాడు. కానీ అయ్యి సంతోషపడాల, ఊరే ఒక మంచి పనికి ఇట్లా కూడా ఉంటారు అనుకునేది ఇంకా బాగా, ఇంకా దీన్ని ఇంకా బాగా మనం అభివృద్ధి చేయాలా, ఇంకా బాగా చేయాలా ఏమి వీళ్ళేమో అంటారు, వీళ్ళు మన కోసమే కదా అనేది వాళ్ళు తెలిసి అంటారు, తెలియక అంటారు, లేదా చెడుకోవటాలని అనుకుంటారు. కానీ అది ఒక మంచి పని, ఇంకా బాగా మనసులో నాటబోతుంది అన్నమాట, ఇంకా బాగా చేయాలా అని ఇట్లా మనసులో నాటబోతుంది అన్నమాట, ఇంకా మంచిగా చేయాలా. నన్ను అన్ని వాళ్ళంతా వాళ్ళ అమ్మగారిని కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు అప్పుడు అనుకులే, కానీ వాళ్ళ ముందర చెప్పలే. ఒకప్పుడు నువ్వు ఇట్లా అన్నాడు ఈయన, వీళ్ళ అమ్మనే ఇక్కడ ఇడిచినాడు, ఇడిచినారు కూడా అట్లా
1: కల్పిస్తాయి.
0: అదే అనకూడదు, కానీ వాళ్ళు అన్నా కానీ మనకు ఓపిక ఉంది కాబట్టి కానీ అన్నీ లే, అది మన మేలు కోసమే అని అట్లా అట్లా ఆ రూట్లో పోతుంటాను. ఎవరు అన్నారు, ఎవరి కోసం కాదు మనం చేసేది, మనము పుట్టినందుకు ఒక మంచి పని చెయ్యాలా అని నా జీవితం అంతా ఉర్ధుల కోసమే సేవ చేయాలా, అది దేవుడు ఇచ్చిన వరము.
1: మీకు ఇచ్చిన జాబ్ అనుకుంటున్నా?
0: మనకి ఇచ్చిన జాబ్. ఇంకొకటి, నేను ఎన్నో పల్లెల్లో లంగాలు కుట్టి అమ్మేవాణి, ఈరోజు ప్రతి ఒక్కరు సార్ సార్ అంటే ఎంత గొప్పగా, ఎన్నో నేను పల్లెల్లో పావడాలు లంగాలు కుట్టి అమ్ముకుండేవాణి ఇట్లా ఉన్నానంటే అది దేవుని దీవెనలు, ఈ ఉర్ధుల దీవెనలు. అది నాకు ఇంకా చాలా చాలా అనిపిస్తుంది.
1: మిమ్మల్ని
0: ఇంత గౌరవంగా ఎక్కడి పోయినా కానీ వెంకట సుబ్బయ్య సార్ రాండి సార్ రాండి సార్ సార్ అనేవాళ్ళు అది చాలా
1: విలువ కట్టలేము.
0: విలువ కట్టలేము సార్. అది ఒకసారి చూడు, ఎన్నో లంగాలు కుట్టేవాడిని సార్ అని స్టేజీకి వచ్చిన అంటే ఇదంతా ఉర్ధులకు మనం చేసే సేవ గురించి అని అది చాలా సంతోషం అయిపోతుంది సార్.
1: బాగుందండి. మరి సో ఈ సందర్భం అండి, ఒకసారి వెంకట సుబ్బయ్య గారు, ఇలాగూ మనం మనుషుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఫ్యామిలీలు బంధుత్వాలు ఎలా ఉన్నాయండి? అంటే ఇప్పుడు మన చిన్నప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలతో అందరు కలిసిమెలిసి బాగుండేవారు, ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ అయిపోయి సంబంధాలు ఎలా మారాయంటారు
0: సార్? కొంతమంది వృద్ధులు చాలా బరువు అయిపోతున్నారు వాళ్ళకు, నిజము ఇది మాత్రము అక్షరాలు నిజం. తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు, వాళ్ళ సరదాలు వాళ్ళ ఇది, ఎప్పుడు వీళ్ళు మారుతారు అని కొంచెం అది అదొక్కటి ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలనే స్టేజీలో వదిలిపెడుతున్నారు చాలా మంది. అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు అంటే ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, మంచి కొడుకులు కోడళ్ళు ఉన్నారు, తరిమి తరిమేసేళ్ళు ఉన్నారు సార్. అదే ఒకసారి బాధ అనిపిస్తుంది, ఇది ఎప్పుడు వీళ్ళు తెలుసుకుండేది.
1: కానీ గతంతో పోలిస్తే ఈ పరిస్థితి ఈ మధ్య ఎక్కువైంది, దానికి కారణం ఏమంటారు?
0: అదే ఈ కాలంలో ఎక్కువైపోయింది సార్, ఎక్కువైపోయింది. ఇదే అనాశనాలు లేకుంటే నిజంగా కొంతమంది చాలా బాధగా ఉంది సార్. ఏమంటే అనాశనాలు ఉండి అట్లా
1: కొంతవారికి భరోసా ఇస్తూ
0: ఆసరాగా ఉంటున్నారు. కొంతమంది చనిపోయేలు కూడా ఉంటారు, ఈ బతుకు ఎందుకు అనేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా కూడా జరిగింది, సచివాలయం కూడా మేము బతికిచ్చినాము. ఎవరో సావనిపోతా అంటే ఆడిపో ఆయన అన్నం పెడతాడు, వెంకట సుబ్బ ఆడిపో టకాన్ని చేర్చుకుంటాడు అని అట్లా కూడా సందర్భాలు ఉన్నాయి. మళ్ళా వాళ్ళ కొడుకులు ఎతుగులాడుకుంటూ వచ్చి అయ్యా మా అమ్మను కాపాడినావు అని పిలిచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు సార్.
1: కొత్త కోణం లాగుంది, బాగుంది.
0: అట్ట కూడా జరిగింది. కొంతమంది మెంటల్ పిల్లలు ఉంటారు, తప్పించుకుని వస్తారు, వెంకట సుబ్బయ్య అడిగిపో, ఈ పోలీసుల సహాయం నాకు ఎక్కువ.

0: సార్, మా వేంపల్లెలో మన ఎస్ఐ గారు కానీ సిఎస్ఆర్ గారు నా పైన మంచి నమ్మకం ఉండేది. వాళ్లకు ఏ ఆడపిల్లలైనా రోడ్ల మరి మెంటల్ ఉంటారు, ఇంగ్లీష్ పగడిపోతుడుకో ఇడిసిపో అన్నోళ్ళు ఉంటారు. మళ్ళా అదే ఫోటో తీసి అందరి పేపర్ గేపించి వాళ్ళు వచ్చి మళ్ళా వాళ్ళ హ్యాండ్ చేపించిన సందర్భాలు ఉన్నాయి సార్. మన ఎస్ఐ గారితో మళ్ళా ఎస్ఐతో పిలిపించి వీడియో తీసి వాళ్ళ అమ్మగారికి అప్పగించేది కూడా జరిగింది. అట్లా కూడా జరుగుతుంటాయి సార్. తల్లిని అప్పగించిన టయాలు ఉన్నాయి, ఇట్లా మెంటల్ పిల్లలను వాళ్ళకు అప్పగించిన టయాలు ఉన్నాయి సార్. ఈ లోపలనే ఎక్కువ అట్లా జరిగినాయి సార్. కొంతమంది సవాళ్ళు అనిపోతారు, వాళ్ళను కూడా ఆదరించి వాళ్ళు వచ్చేలాంక కాపాడి అన్నం పెట్టుకుంటా వాళ్ళని షేర్ తీసి మళ్ళీ కనుక్కొని వస్తారన్నమాట. అయ్యో మా అమ్మ కనాలా, మా నాన్న కనాలా అని వచ్చి ఆ టయాలు కూడా ఉన్నాయి. వాళ్ళను మళ్ళా తిరిగి పంపించేది కూడా సంతోషంగా అట్లా కూడా జరిగినాయి సార్.
1: బాగుందండి, ఇవన్నీ వింటూ ఉంటే కొత్త కొత్త అనుభవాలు. జీవితంలో చాలా మందికి ఇలాంటివి అనుభవం ఉండదు, కానీ అట్లీస్ట్ వినిండకపోవచ్చు. మీ వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయి, ఎందుకంటే ఇలా ఉంటుంది సమాజంలో పరిస్థితి, ఇలాంటి మనుషులు ఉంటారు, ఇలా తప్పిపోతుంటారని. సో వీళ్ళందరినీ మీరు ఆదరిస్తున్నారు, చేరదీస్తున్నారు, సేవ చేస్తున్నారు. సో మీకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఆశిద్దాం. వీరి మాటలు మరిన్ని వచ్చేవారం విందాం.
2: ఆవల్ తీరం కార్యక్రమంలో మీరు ఇంతవరకు అమ్మ అనాథ వృద్ధుల సర్ణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకటసుబ్బయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. ఈనాటి ఆవల్ తీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి ఆ నలుగురు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చైతన్య ప్రసాద్ గీతం. సాహిత్యం సంగీతం ఆర్పి పట్నాయక్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి కార్యక్రమంలో ఆహారంలో బెల్లం వాడకం అనే అంశం గురించి శ్రీ కె రఘురామరెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి కార్యక్రమంలో ఇప్పుడు వినండి సూరిగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన భువనచంద్ర గీతం, సంగీతం వాసురావు.

చిత్రసీమ స్నేహితాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రాష్టంలోని నగరపాలక పురపాలక సంస్థల పరిధిలో 11,359 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 123 మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్దికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ,
1: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఒక హిస్టారికల్ డే, ఒకేసారి 50,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు పెట్టిన ఏకైక సందర్భం కాబట్టి ఇది ఒక హిస్టారికల్ డే మనందరికీ. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం చరిత్రలో, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్దికి ఈ పెట్టుబడి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా నాగులపల్లిలో మంచినీటి సరఫరా పథకం ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో 1,500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురికాకుండా చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: పిఠాపురంలో అడుగుపెట్టగానే కనిపించే డంప్ యార్డుకి శాశ్వత పరిష్కారం మేము చూపించాం. 6 కోట్లతోటి 11 గ్రామీణ చెరువుల్ని అభివృద్ది చేస్తా ఉన్నాం. అలాగే చాలా కష్ట సాధ్యమైనది ఉప్పాడ తీర ప్రాంత ప్రజల్లో ఎన్నాళ్లుగో వేధిస్తున్న సముద్రపు కోత సమస్య, దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే దానికి దాదాపు 323 కోట్లు పైగా రక్షణ కూడా ఖర్చుతోటి రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు.
0: ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడుతున్నప్పటికీ రాష్టంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో విద్యుత్ వినియోగం 20% పెరిగిందని, విద్యుత్ అవసరాలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జెన్కో ద్వారా 5,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన సమయంలో బయట నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే గంటల వ్యవధిలోనే పునరుద్దరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో వినియోగదారుల ప్రాధాన్యతలు క్రమంగా విదేశీ వస్తువులు, పెద్ద బ్రాండ్ ఉత్పత్తుల వైపు మళ్లడంతో కుటీర పరిశ్రమ, చేతివృత్తుల వారికి మార్కెట్లో

0: సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ద్వారా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో చేతివృత్తుల వారికి స్థానికంగా గిరాకీ పెరిగే అవకాశం ఏర్పడింది. వోకల్ ఫర్ లోకల్ ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా చేతివృత్తులు, చేనేత రంగం, విశ్వకర్మ సంప్రదాయాలకు గౌరవం, మద్దతు, అవకాశాలు కల్పించడంపైన దృష్టి సారించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ఉత్పత్తి, ఉపాధి, స్వావలంబనకు మద్దతు తెలపవచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలియజేస్తూ,
1: వోకల్ ఫర్ లోకల్ మంత్ర కో అప్నానా హోగా, హమ్ సంకల్ప లే కి హమ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కో హి బడావా దేంగే. హమారే ఘర్ మే జో కుచ్ భీ నయా సామాన్ ఆయేగా, మే నయే సామాన్ కి బాత్ కర్ రహా హూ, హమారే ఘర్ మే జో భీ నయా సామాన్ ఆయేగా వో స్వదేశీ హీ హోగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
2: సుమారుగా 5,800 మంది కానిస్టేబుల్స్ ఈ రోజు బయటకు వస్తున్నారు. వాళ్ళలో సుమారుగా 1,000 మంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ 9 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని కూడా చాలా మంది చాలా చాలా కఠినంగా ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ అని ఉండాలి. అక్కడికి అన్నిటికీ మించి డిసిప్లిన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఈ రెండింటికి మించి మానవత్వం కూడా, హ్యుమానిటీ కూడా ఉండాలి ఒక పోలీసులు.
0: ఉత్తరాంధ్రలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దతతో సిద్దంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించారు. తీరప్రాంత గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్దంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అత్యవసర సేవల కోసం శ్రీకాకుళం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0894224557, విజయనగరం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0892223694947ను సంప్రదించాలని మంత్రి సూచించారు. పోషన్ మాసోత్సవ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన 2 రోజుల పోషన్ మాసోత్సవ చిత్ర ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు దగ్గుపట్టి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై ప్రచురించిన సేవా సంకల్ప అభియాన్ ప్రచురణను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో బాలింత మహిళల, శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీ డైరెక్టర్ జి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో పారదర్శక లావాదేవీల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో

నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో ఆహారం బెల్లం వాడకం గురించి శ్రీ కె రఘురామరెడ్డి గారితో పరిచయం, ఆ తర్వాత వాట్సాప్ మహిళా రంజని వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా వినండి ఆహారంలో బెల్లం వాడకం గురించి శ్రీ కె రఘురామరెడ్డి గారితో పరిచయం.
1: శ్రోతలకి నమస్కారం. ఈ పూట కల్లూరీస్ డయాబెటిక్ ఒబేసిటీ కేంద్ర నిర్వాహకులు కల్లూరి రఘురామరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ఈ పూట ఆహారంలో మనం తీపి కోసం వాడే ప్రధానంగా వాడే చక్కెర, ఆ తర్వాత ప్రధాన స్థానం వహించేది బెల్లం. ఆహారంలోనూ అలాగే వంటల్లో వాడే ఈ బెల్లం యొక్క ప్రాధాన్యం ఏమిటో, అలాగే మంచి బెల్లాన్ని మనం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, వీటిలో ఉండే ఔషధ గుణాలను, చెడు బెల్లాన్ని స్వీకరించడం వల్ల కలిగే అనర్థాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కల్లూరి రఘురామరెడ్డి గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం మీకు.
2: నమస్తే అండి.
1: ఆహారంలో అలాగే వంటల్లో ప్రధానంగా వాడే బెల్లం యొక్క ప్రాధాన్యం ఏంటో చెప్తారా?
2: ఓకే అండి. మొట్టమొదటిసారిగా మనము బెల్లం, మంచి బెల్లం ఎలా తయారవుతుంది, మంచి బెల్లం వల్ల ఉపయోగాలు, మంచి బెల్లం ఎన్ని రకాలుగా ఉంటుందనే దాని గురించి తెలుసుకుందామండి. మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టాలంటే బెల్లం లేకుండా ఏది నైవేద్యం పెట్టం. గుడాన్నం అనే పేరుతోటి పాతకాలంలో పెట్టేవాళ్ళం. ఇప్పుడు చాలా పాయసాలు బెల్లంతో తయారు చేసి పెడుతున్నాం. కాకపోతే ఒక్కటే ఒకటి ఏంటంటే, ఎటువంటి బెల్లాన్ని మనము ఉపయోగిస్తున్నాం? దేవుడికి కూడా మనం విషపూరితమైన బెల్లాన్నే పెడుతున్నాం. ఈరోజు బెల్లం తయారు చేయటం అంటే, బెల్లము చెరుకుని ఎరువులు పురుగు మందులు లేకుండా ఆర్గానిక్ ఎరువులతోటి, ఆర్గానిక్ పురుగు మందులతోటి మనం అన్ని చేసుకున్న తర్వాత వచ్చిన చెరుకును క్రష్ చేయటం వల్ల వచ్చే రసాన్ని మనం బెల్లం తయారీకి ఉపయోగిస్తాం. బెల్లం తయారు చేసేదానికి ఉపయోగించేటప్పుడు పురాతన కాలంలో, అంటే ఒక 100 ఏళ్ల క్రితమో 50 ఏళ్ల క్రితం తీసుకుంటే, బెల్లం పాలల్లో చెరుకు పాలు ఏవైతే వస్తున్నాయో ఆ పాలల్లో సున్నం కలుపుతారు. ఫస్ట్ తడి సున్నం కలిపేసి వాటిని బాగా బ్యాక్టీరియా ఏమి లేకుండా చేయటం వల్ల బెల్లం చెడిపోకుండా తయారవుతుంది. ఆ బెల్లము 105 డిగ్రీలు వచ్చిన తర్వాత పాకం తయారవుతుంది. టెంపరేచర్ 105 డిగ్రీల వచ్చిన తర్వాత బెల్లం పాకం తయారవుతుంది. బెల్లం పాకం తయారైన తర్వాత బెల్లం 109 డిగ్రీల టెంపరేచర్ వచ్చేసరికి బెల్లం తయారవుతుంది. 109 నుంచి 112, 115 డిగ్రీల మధ్యకు తీసుకెళ్తే బెల్లం పొడి తయారవుతుంది. అది చక్కెరలాగానే ఉంటుంది చూసేదానికి. అందుకే సంస్కృతంలో రామాయణము మహాభారతం కాలంలో, సంస్కృతంలో మనం తీపిని గురించి తెలుసుకుంటే శర్కర అనే పదంతో ఉండేది. ఆ శర్కరే రాను రాను ఇప్పుడు చక్కెర కింద తయారైపోయి కెమికల్స్, 21 రకాల కెమికల్స్ వేసిన చక్కెర తయారవుతుంది. బెల్లం పాకం తయారైన తర్వాత వాటిని కుండల్లో పెట్టేసి ఒక 3 నెలలో 4 నెలలో మనం స్టోర్ చేయటం వల్ల పటిక బెల్లం తయారవుతుంది. మనము పటిక బెల్లం అనేది ఒక రకంగా ఉపయోగపడుతుంది, బెల్లం ఒక రకంగా ఉపయోగపడుతుంది. శర్కర అంటే 115 డిగ్రీల వరకు వేడి చేసిన తర్వాత వచ్చిన దాన్ని శర్కర ఒక రకంగా ఉపయోగపడుతుంది. ముందు బెల్లం వల్ల ఉపయోగాలు తెలుసుకుంటే తర్వాత కల్తీ బెల్లము, లేకపోతే ఈరోజు కెమికల్స్ వాడిన బెల్లం, నష్టాలు మనకు తెలిసిపోతాయి. 1 వచ్చేసి బెల్లం తినటం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. నార్మల్గా సద్దనం తినేటప్పుడు ఇంత ముందు కాలంలో బెల్లం నంచుకుంటూ తినేవాళ్ళు. రాత్రి పడుకునే ముందు కూడా భోంచేసిన తర్వాత బెల్లం ఒక ముక్కైనా తినేవాళ్ళు. అందుకే బెల్లం తిన్న తర్వాత స్వీట్ తినాలి అనే తర్వాత వచ్చి ఈరోజు రకరకాల స్వీట్లు తింటున్నారు. బెల్లం తినటం వల్ల జీర్ణక్రియ చాలా సాఫీగా ఉంటుంది. బెల్లం తినటం వల్ల మలబద్ధకమే రాదు, ఎందుకంటే పేగుల్ని ఇది ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకునేటట్టు చేస్తుంది. లివర్లో

విషతుల్యాలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని క్లీన్ చేసుకుంటూ వస్తుంది. శరీరంలోని ఎక్కడ బాడీలో విషతుల్యం లాంటివి ఉంటే వాటిని అన్నిటినీ బయటికి తీసుకొస్తుంది. ఎందుకంటే బెల్లంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల ఎక్కడైతే శరీరంలో పనికిరాని వ్యర్థాలు ఏమన్నా ఉన్నా కూడా వాటితో పాటు బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నార్మల్గా బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల మన శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ను బాగా పెంచుకుంటూ వస్తుంది. ఈరోజు అమ్మాయిళ్ళు కానీ యువతుల్లో కావచ్చు ఎవరికైనా కూడా రక్తహీనత అనేది మెయిన్ ప్రాధాన్యంగా ఎక్కడ చూసుకున్నా కూడా ఎంతమందికి 90 మందికి రక్తహీనత ఉంటుంది. మామూలుగా 12 నుంచి 14 పైన ఉండాల్సిన హిమోగ్లోబిన్ ఈరోజు 7 నుంచి 10 మధ్యలో ఉంటుంది అందరికి. అందుకనే రోజు ఉదయం సాయంకాలం ఆర్గానిక్ బెల్లాన్ని చప్పరించి తింటూ వస్తే వాళ్ళకి అసలు ఏ ఇబ్బంది ఉండదు, హిమోగ్లోబిన్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. నార్మల్గా ఇంకొకటి ఏంటంటే శ్వాసకోశ వ్యాధులకు బెల్లం చాలా మంచి మందు. అసలు ఎక్కడైనా ధూళి ఎక్కువ ఉండే, పొల్యూషన్ ఎక్కువ ఉండే ఇండస్ట్రీస్లో ఆ ఎంప్లాయీస్కి అందరికీ బెల్లం మొక్కిస్తారు. ప్రతి 2 గంటలకు 3 గంటలకు ఒకసారి బెల్లం మొక్కిస్తారు. బెల్లం మొక్క ఇవ్వటం వల్ల శ్వాస నాళాల్లో ఎక్కడైతే ఈ శ్లేష్మము ఎన్ని ఉంటాయి కదా, వాటిని లిక్విడ్ లాగా తయారైపోయేసి బయటకు వచ్చేటట్టు చేస్తుంది. అందుకనే బాగా ధూళి ఉండే ప్రాంతాలు, పొల్యూషన్ ఎక్కువ ఉండే ప్రాంతాల్లోని ఇండస్ట్రీస్లో ప్రతి ఒక్కరికి బెల్లం ఇవ్వాలి అనేది గవర్నమెంట్ రూల్ అది అసలు. తర్వాత ఈ దగ్గు, జలుబు ఇవి వచ్చాయి అనేసి అంటే బెల్లం వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే దగ్గు ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతుంది అంటే ఈ గల్ల అనేది గట్టిగా లేకుండా అది పోవటంతో దగ్గు ఇవన్నీ తగ్గిపోతూ వస్తాయి. బెల్లంలో ఇంతకుముందే చెప్పుకున్నాం, బెల్లంలో ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉండటం వల్ల, మెగ్నీషియం కూడా ఒక మినరల్ అండి, మెగ్నీషియం ఉండటం వల్ల కండరాలను గట్టిపడేటట్టు చేస్తుంది. లూజ్ కండరాలు ఇవి లేకుండా, లేకపోతే కండరాలు అరమరిక సరిగా లేకపోవటం వల్ల వచ్చే నొప్పులన్నిటినీ బెల్లం తగ్గించేస్తుంటుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బెల్లం వల్ల మనకు జబ్బులు కంట్రోల్లో ఉంచుకోగలం. తగ్గించలేకపోయినా పూర్తిగా దానివల్ల ఎఫెక్ట్ని తగ్గించుకోగలం, బ్రాంకైటిసిటీ వల్ల వచ్చే వాటిని. గర్భిణులకైతే బెల్లాన్ని మించిన మంచి మందే లేదు అసలు. రోజు ఒక బెల్లం ముక్క ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము తిన్న తర్వాత, లేకపోతే బెల్లంతో చేసుకున్న ఏదైనా స్వీట్ తింటే గర్భంలో ఉన్న శిశువుకి చాలా మంచిది అన్నట్టు. తర్వాత వేడి పాలల్లో రోజు బెల్లం వేసుకొని తాగటం వల్ల ఎముకలు ఎంత గట్టిపడతాయంటే చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. ఎందుకంటే కాల్షియం ఉంటుంది, దాంట్లో ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం అన్నీ ఉండటం వల్ల ఎముకలు చాలా గట్టిగా తయారైపోతాయి. ఇంకా అక్కడి నుంచి వస్తే మెగ్నీషియము బాగా ఉండటం వల్ల బెల్లంలో పేగులని సక్రమంగా ఉంచి బౌలింగ్ సిస్టమ్, మోషన్కి వెళ్లాల్సిన సిస్టమ్ను సక్రమంగా ఉంచడంతో మోషన్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది. అసలు బెల్లానికి ఇంకోటి ముఖ్యమైన గుణం ఏముంటుందంటే శరీర వేడిని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. అందుకని ఎండల కాలం వస్తే వేడి ఎక్కువ ఉండటంతో టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది చాలా మందికి. పానకం అందుకే మనకు శ్రీరామనవమి వచ్చిందంటే పానకం పెడతాం, కానీ అది ప్రతిరోజు తాగితే చాలా మంచిది, బెల్లం పానకం ఇస్తాం మనము. తర్వాత పొటాషియము, మెగ్నీషియము, సోడియము ఇవన్నీ బాగా బెల్లంలో అబండెంట్గా ఉండటంతో జీర్ణరసాలు, మనకు అవసరమైన జీర్ణరసాలు కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, ఉత్ప్రేరకాలు కావచ్చు, ఏవైనా తయారవటంలో ఇవన్నీ చాలా ముఖ్యం కాబట్టి మెగ్నీషియం, పొటాషియం, సోడియము ఇవన్నీ చాలా సక్రమంగా జరిగినప్పుడు ఆరోగ్య వ్యవస్థ చాలా బాగా ఉంటుంది, బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. కీళ్ళ నొప్పులు రాకుండా బెల్లాన్ని రోజు వేడి పాలల్లో కలుపుకొని తాగితే కీళ్ళ నొప్పులు ఇటువంటివి రావు. చల్లటి పాలల్లో కలుపుకొని తాగితే ఎసిడిటీని కూడా కంట్రోల్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని. అల్లంతో బెల్లము గిన కలుపుకొని తినగలిగితే అసలు శరీరంలో ఏ నొప్పులు ఉండవు అసలు, అది ఒక యాంటీబయాటిక్ కింద తయారైపోతుంది. ఏదో ట్యాబ్లెట్ ఒళ్ళు నొప్పులు వస్తున్నాయంటే మనం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం, అవసరమే లేదు. బెల్లము అల్లము రెండు కలుపుకొని తింటున్నామంటే శరీరంలో ఏ నొప్పులున్నా కూడా పోతాయి. తర్వాత ఎక్కడెక్కడైనా చిన్న చిన్న పుళ్ళున్నా కూడా బెల్లము అల్లంతో చేసుకున్నట్టే పుళ్ళు కూడా తగ్గిపోతాయి, యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. రెగ్యులర్గా గోరువెచ్చటి పాలల్లో బెల్లం కలుపుకొని తాగుతూ ఉంటే ఈరోజు చుండ్రు అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, ఓవర్ హెడ్ ట్యాంకులన్నీ నాచుతోటి, పాచితోటి అంతా చాలా ఉండిపోతుంటాయి, దానివల్ల చుండ్రు రావటం మొదలైంది. ఆ చుండ్రు కూడా కంట్రోల్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. వేడి పాలల్లో రోజు పసుపు ప్లస్ బెల్లము కలుపుకొని తాగుతూ వస్తే ఇమ్యూనిటీ మంచిగా పెరుగుతుంది. ఇవి చాలా వరకు
ఉపయోగాలండి చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పొచ్చు. ఇంకా మంచిది అంటే

ఎరువులు పురుగు మందులు చల్లని చెరుకు గడలను తీసుకొని గానుగలో క్రష్ చేసుకున్న తర్వాత ఆ పాలు వస్తాయి. ఆ పాలని వేడి చేసే విధానం ఉంటుంది. వేడి చేసే విధానం ఉన్నప్పుడు పాలు విరిగిపోకుండా సున్నం కలుపుతారు. తర్వాత బెండ ఆకు, బెండకాయ పులుసు రసం తీస్తారు, దాని నుంచి దాన్ని కూడా

0: ఏ పురుగు మందులు ఉండేటి కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఒక 10-12 ఏళ్లుగా మరాఠీలో దాన్ని అయితే లోకరి మావా అంటారు, అది వచ్చేసి మొత్తం రసాన్నంతా అదే తాగేస్తుండింది. దానికి ఇప్పుడు కంట్రోల్ కూడా కొన్ని చోట్ల అవ్వట్లేదు. అది ఒకవేళ ఆ పాల నుంచి వచ్చిన, చెరుకు పాల నుంచి వచ్చిన వాటితోటి చేస్తే బెల్లం కూడా మంచి క్వాలిటీ బెల్లం రాదు. అందుకని పురుగు మందులు విపరీతంగా చల్లుతున్నారు చాలా ఏరియాల్లో. ఇప్పుడు ఆర్గానిక్ అగ్రికల్చర్ చేసేటప్పుడు ఈ పురుగు మందులు వాడాల్సిన అవసరమే లేదు, ఆ పురుగు కూడా రాదు. ఇప్పుడు బెల్లం తయారు చేసేటప్పుడు నార్మల్గా మంచి బెల్లానికి ఇప్పుడే అనుకున్నాం సున్నం, మంచి తడి సున్నం కలుపుకోవాలి, బెండకాయ పసురు కలుపుతారు, బెండ ఆకులు కాయలతోటి పసురు కలుపుతారు, దాని తర్వాత చిక్కుడు ఆకు పసురు ప్లస్ సున్నం తీసేసి బెల్లం తయారైన తర్వాత పెనం ఏదైతే ఉంటుందో బెల్లం తయారు చేసే పెనము, పెనాన్ని శుభ్రంగా ప్రతిసారి క్లీన్ చేస్తారు. దాన్ని చిక్కుడాకు పసరు ప్లస్ సున్నంతో ఇలా తయారు చేసిన తర్వాత 105 డిగ్రీలకు పాకం తయారవుతుంది బెల్లం పాకం, 109 డిగ్రీల్లో బెల్లం తయారవుతుంది, 115 డిగ్రీలు వచ్చేసరికి శర్కర, చక్కెర కాదండి శర్కర, సంస్కృతంలో ఒరిజినల్ పేరు శర్కర, అంటే బెల్లంతోటే చక్కెరలాగా తయారు చేయొచ్చు కావాలంటే ఏ కెమికల్ వేయకుండా. తర్వాత ఇలాగా బెల్లం తయారు చేసుకుంటాం, దాన్ని స్టోర్ చేసుకునే పద్ధతి కూడా ఉంటుంది. బెల్లంలో మాయిశ్చర్ మామూలుగా 11% ఉంటుంది బెల్లంలో మాయిశ్చర్. ఆ 11% కంటే తక్కువ ఉంటే ఏ ఇబ్బంది లేదు, 2 ఏళ్ల వరకైనా 3 ఏళ్ల వరకైనా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. 11% కంటే ఎక్కువ దాటిపోయింది అంటే దాని మీద ఒక ఫంగస్ వస్తుంది, ఫంగస్ బ్యాక్టీరియల్ కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు, బూజులాగా వచ్చేస్తుంటుంది, అది తినేదానికి పనికిరాదు. అందుకనే ఇప్పుడు సోలార్ డ్రైయర్స్ పెట్టుకొని చాలా మంది రైతులు డ్రై చేయటం 9 డిగ్రీలకే తీసుకొచ్చి ఇస్తున్నారు. అటువంటి బెల్లం 2 ఏళ్లను కూడా ఏం పాడవద్దు. బెల్లం ఎంత పాతదైతే అంత మంచిది. పాతదైతే ఈ రోజే వాడుకున్నామనంటే దాంట్లో ఇంకా సెటిల్ అవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. అలా కాకుండా కొద్దిగా పాతది 3 నెలలు దాటిన తర్వాత, వరి బియ్యం ఎలాగా పాత బియ్యం అయితే మంచి అంటారో బెల్లం కూడా ఒక 3 నెలల తర్వాత అయితే చాలా మంచిగా ఉంటుంది. కొద్దిగా రంగు కూడా మొదట్లో కొద్దిగా బ్రౌన్ రంగులో ఉంటుంది, పోయి కొద్ది బ్లాక్ రంగులోకి వస్తుంది. ఈరోజు కల్తీ బెల్లం అనాలో దాన్ని ఏమనాలో నాకు తెలియదు. కొన్ని ఏరియాల్లో తప్ప ఎక్కడ చెరుకే లేదు, కానీ బెల్లం తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి మన దగ్గర. దాంట్లో ఏం చేస్తున్నారంటే చక్కెర ఫ్యాక్టరీల్లో ఏ గ్రేడ్ చక్కెర తయారవుతుంది, బి గ్రేడ్ చక్కెర తయారవుతుంది, సి గ్రేడ్ చక్కెర తయారవుతుంది, ఇవన్నీ అయిపోయిన తర్వాత పనికి మాలిన చక్కెర ఒకటి ఉంటుంది, దాన్ని డి గ్రేడ్ చక్కెర అంటాము. ఆ చక్కెరని షుగర్ ఫ్యాక్టరీల నుంచి కొందరు తీసుకొచ్చి వాటిని పాకం చేస్తారు. ఫస్ట్ పాకం చేసేసి మల్ల బెల్లాన్ని తయారు చేస్తారు. అంటే చక్కెరలో 21 రకాల కెమికల్స్ కలుపుతారు. ఎంత పాయిజన్ అంటే 21 రకాల మోకాలు నొప్పులు వస్తున్నాయంటే కారణం అది. తర్వాత ఉబ్బసం లాంటి జబ్బులు వస్తున్నాయంటే ఆ కెమికల్స్ వాడటం. తర్వాత ఇలా చెప్తూ పోతే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేదానికి కూడా 21 రకాల కెమికల్స్ అవుతున్నాయి.
1: అంటే నాణ్యత లేని చక్కెర వాడడం వల్ల,
0: నాణ్యత లేని చక్కెర, ఈరోజు బెల్లం అని చెప్పేసి ఏదైతే అమ్ముతున్నారో దాంట్లో డి గ్రేడ్ అంటే కెమికల్స్ అన్ని కూడా ఫస్ట్ గ్రేడు సెకండ్ గ్రేడు థర్డ్ గ్రేడ్లో కొంత తక్కువ ఉంటాయి, కానీ లాస్ట్కి వచ్చేసరికి మిగిలిపోయిన కెమికల్స్ అన్ని దాంట్లో ఉండిపోతాయి. వాటితోటి తీసుకొచ్చి మన దగ్గర బెల్లం తయారు చేస్తున్నారు. అది చాలా డేంజరస్. అసలు ఎంత డేంజరస్ అంటే 100 ఏళ్ళు బతకాల్సిన మనిషి 50 ఏళ్లకు హార్ట్అటాక్ కూడా రావచ్చు వాళ్ళకు. అటువంటి కిరాణా షాపులకు వెళ్తే మనం బేరమాడతాం, బెల్లం ఎంత రేటు, 50 రూపాయలు, అబ్బా పక్క షాపులో 40 అమ్ముతున్నారే, 40కి దొరుకుద్ది, 30కి కూడా దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే 13 రూపాయల చక్కెరను, వేస్ట్ చక్కెరను తీసుకొచ్చి బెల్లం వంటల్లాగా తయారు చేస్తారు. దాంట్లో కొద్దిగా ఆమ్లం గిన్నె కలిపేశామంటే చాలా నల్లగా కనపడుతుంది. ఇదే ఆర్గానిక్ బెల్లం అని చెప్పేసి అమ్మేవాళ్ళు కూడా చాలామంది. అందుకే ఎప్పుడైనా బెల్లం అనేది మనం విషాన్ని కొంటున్నామా, అమృతం లాంటి తీపిని కొంటున్నామా, ఒక్కసారి ఆలోచించుకుంటాం, అలవాటు చేసుకుందాం. ఇది ఓవరాల్గా చెప్పాలంటే కెమికల్ ఉండే బెల్లం. తర్వాత ఇవి కాకుండా తీపికి మనం మేజర్గా వాడేటి పూర్వకాలంలో 100 ఏళ్ల క్రితం 1000 ఏళ్ల క్రితం అయితే అతి మధురం అనేసి ఒక మొక్క వేర్లు, అది చాలా తీపి ఉంటుంది. ఎంత తీపి అంటే చక్కెర కంటే 21 రెట్లు, చక్కెర బెల్లం కంటే 21 రెట్లు తీపి ఉంటుంది. అందుకని అది నోట్లో వేసుకున్నామంటే చేదులాగా అనిపిస్తుంది, కానీ చిన్న చిటిక తీసుకొని దేంట్లోనైనా మనం పాలల్లో ఏటల్లో కలుపుకున్నాము అనేసి అంటే చాలా రుచిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే విచిత్రం, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అతి మధురం అనే ఆయుర్వేద, కాకపోతే అందరికీ దొరకదు. మన సౌత్ ఇండియాలో అయితే దొరకదు, నార్త్ ఇండియాలో హిమాలయాలు అటువంటి చోట ఈ అతి మధురం ఎక్కువ దొరుకుతుంది. ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియాలో అతి మధురం పంటను కూడా పండిస్తున్నారు జనాలు. బెల్లం అంటే ఇంకా చాలా రకాల బెల్లం తయారవుతుంది. తాటి బెల్లం ఉంటుంది, ఈత బెల్లం ఉంటుంది, మేడి చెట్టు బెల్లం ఉంటుంది, ఇలాగా 10 రకాల ఏ మొక్క నుంచి అయితే కళ్ళు తయారవుతుందో ప్రతి దాని నుంచి బెల్లం తయారైపోతుంది. ఆ కళ్ళును బెల్లం కింద తయారు చేసేస్తారు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మెడికల్తో తయారు చేసిన బెల్లం అయితే ఈవెన్ పెరాలసిస్ వాళ్ళకు కూడా చాలా మంచి మందు.

0: చాలా రకాల జబ్బులకు ఆయుర్వేదంలో మేడి కల్లును వాడతారు. జీలుగ కళ్ళు, జీలుగ కళ్ళు అనేది అసలు ఎంత ఎనర్జీ ఉంటుందంటే అంత ఎనర్జీ ఉంటుంది. షుగర్ వాళ్ళు, డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు, కాకపోతే అంటే లిమిటెడ్గా, మోతాదు మరీ ఎక్కువ కాకుండా తినొచ్చు. తేనె అయితే ఈ మధ్య కాలంలో చాలా స్టడీస్లో చెప్తున్నారు, మంచి తేనె అయితే డయాబెటీస్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది అనేసి. కాకపోతే మనకి ఈరోజు చాలా వరకు దురదృష్టం కొద్దీ చాలా రకాల తేనెల్లో కల్తీనే ఉంటుంది. 10% నుంచి 90% వరకు కల్తీ చేసి తేనె అనేది పేరు మాత్రం పెట్టేసి అమ్ముతున్నారు చాలామంది.
1: చాలా విషయాలు చెప్పారండి. అంటే వ్యర్థాలతో తయారయ్యే బెల్లం వల్ల కలిగే అనర్థాల గురించి, అయితే బెల్లాల్లో ఉండే రకాల గురించి చెప్పారు.
2: రఘురామరెడ్డి గారు, మనం బెల్లం యొక్క ఉపయోగాలను, దానిలో ఉన్న ఔషధ గుణాల గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా. అయితే వింటున్న శ్రోతలకి ఒక సందేహం రావచ్చు, బెల్లాన్ని రోజు వాడే మోతాదు ఎంత ఉంటే బాగుంటుంది, దీని గురించి మీరేమంటారంటే?
3: బెల్లం లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయనేసి ఎక్కువ తినటం వల్ల కూడా కొద్దిగా అనర్థాలు జరుగుతాయండి. బెల్లం తినాల్సిన మోతాదు ఏంటంటే 25 గ్రాముల నుంచి 40 గ్రాముల మధ్యలో తినొచ్చు. షుగర్ పేషెంట్లు అయితే కొద్దిగా తగ్గించి తీసుకోవాల్సింది వస్తుంది. 5-10 గ్రాములు తీసుకుంటే షుగర్ పేషెంట్లకు ఏ ఇబ్బంది రాదు. కానీ ఆరోగ్యవంతమైన మనిషి ప్రతిరోజు 25 నుంచి 40 గ్రాముల మధ్యలో తీసుకొని తినొచ్చు. ఈ ఎటలను కలుపుకొని లేదు, ఏదైనా ఫెస్టివల్ వచ్చింది ఎక్కువ తినొచ్చు. నా చిన్నప్పుడు నేను కొంతమందిని చూసేవాడిని, కేజీ బెల్లము, 2 కేజీల బెల్లము, 3 కేజీల బెల్లం తినేవాళ్ళని కూడా చూశాను. కాకపోతే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఏం రావు. కానీ ప్రతిరోజు అయితే మాత్రం 25 నుంచి 40 గ్రాములు చాలా మంచి మోతాదండి అది, అలా వాడుకుంటే చాలా బాగుంటుంది.
1: వింటున్న శ్రోతలు ఈ విషయాలన్నీ విన్న తర్వాత మంచి బెల్లాన్ని తీసుకొచ్చి మనం వంటలో కానీ తీపి పదార్థాలు కానీ వాడాలని ఆలోచన కలుగుతుంది. మరి వారికి మీరిచ్చే సూచన సలహా ఏమంటారండి?
0: మేము ఈరోజు ఆహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్కటి, తీపి కావచ్చు, తీపికి నేను అదే చెప్పాను, తేనె, బెల్లం, తాటి బెల్లం, తర్వాత అతి మధురం కూడా మా సొసైటీలో దొరుకుతుందండి. మా సొసైటీ కడపలో అప్సరా హాల్ నుంచి బస్ స్టాండ్కి వచ్చే దారిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగుండా చాలా పెద్దది ఉంటుందండి. మాది ఒక ట్రస్ట్, ఇది కోఆపరేటివ్ సొసైటీ లాగా ఫామ్ చేసి మేము చేస్తున్నాం. దాదాపు 16,000 మంది మెంబర్స్ ఉంటారు మా ట్రస్ట్కి. మా మెంబర్స్ కోసము మేము తెచ్చి అమ్ముతున్నాం, బయట వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మెంబర్స్కి అయితే కొంత డిస్కౌంట్ చేస్తుంటాము, డిస్కౌంట్ ఇచ్చేసి ఇస్తుంటాము. ఇది లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థ. ఇక్కడ మీకు అన్ని ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలిగేటట్టు ప్రతిదీ న్యాచురల్గా పండించినవి మా దగ్గర దొరుకుతాయి. అది కాకుండా మా కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే పాతకాలంలో మర్చిపోయిన వంటకాలు, వంటకాలు ఎలా మార్చేసినామంటే తినకూడనేటివి కూడా కలిపేసి మొత్తం పాడు చేసాం తినే వంటకాలని. ఆహారము అంటే ఏంటంటే ఆయుర్వేదము ప్లస్ తినేదానికోసం గింజలు, వీటిని కలిపి ఆహారం అనేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ పోయినాయి, మొత్తం కెమికల్స్తో పండించినట్టు ఉంటున్నాయి. మసాలా వస్తువుల కింద 72 రకాల మసాలా వస్తువులు ఉండేటి ఈరోజు పోయి ఏదో గరం మసాలా అని అందరూ ఏమేస్తారో ఎవరికి తెలియదు. అందుకనే ఈ మర్చిపోయిన వాటిని మేము నేర్పించడం కోసం ఒక మా దగ్గర పనిచేస్తుంటారండి, వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఎవరు వచ్చినా కూడా ఏ వంట ఎలా చేయాల్సింది, పెద్ద ఇదేమి బ్రహ్మ విద్య కాదు, మీరు వంటలు ఎలా చేస్తున్నారు, ఆ వంటలను మేము పాతకాలం పద్ధతుల ద్వారా పురాతన కాలంలో ఎలాగ తయారవుతున్నాయో అలాగా మేము చేసేటట్టు నేర్పిస్తాం. మేము ఏ వంట అయినా కూడా పిండి పదార్థాలు కావచ్చు, కార టైప్ కావచ్చు, లేదంటే ఆహారం ఏదైనా, ప్రతి ఒక్కళ్ళు రావచ్చు మా దగ్గరికి, ఫ్రీగానే నేర్పిస్తాం, 1 రూపాయి డబ్బులు తీసుకోము. అసలు అన్నిటికంటే కొన్ని చిన్న చిన్న విషయాలు కొన్ని చెప్తానండి. ఇప్పుడు కరోనా మళ్ళీ వస్తుంది అంటున్నారు. కరోనా ఎందుకు వస్తుంది అనేసి అంటే మనకు ఇమ్యూనిటీ లేకుండా పోవటం వల్ల, నిరోధక శక్తి లేదు మనకు అసలు. అందుకనే మేము మా దగ్గర ఉన్న ఆహార ఏరియా ఏదైతే ఉందో, భోజనం ఇవన్నీ పెట్టే ఏరియాకు మేము ఆరోగ్య ఆహార కేంద్రం అనేసి పేరు పెట్టాం. దాని కింద మా ట్యాగ్ లైన్ వచ్చేసి కడప ప్రజల రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే మా లక్ష్యం అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తాం. ఎవరైనా రావచ్చు, మంచి వంటకాలు ఎలా తయారు చేసుకోవచ్చో నేర్పిస్తాం. తర్వాత ఈ కరోనాకు ఒక్క చిన్న సొల్యూషన్ అండి, సద్దన్నం తింటాం. పూర్వకాలంలో మన అమ్మమ్మలు నాన్నమ్మల కాలంలో ఎలా ఉండేదంటే అమ్మవారు వచ్చింది అనేసి అంటే చల్లబోసేవాళ్ళు. చల్ల అంటే ఎలా తయారు చేస్తారంటే రాత్రి కొర్రలు సామలు వీటితోటి వంట చేసేసి వాటిల్లో పాలు పోసి తోడుబెట్టి పొద్దున్నే బాగా మెత్తగా పిసికేసి ఉప్పు కలిపేసి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే, మన ఇంట్లో మనం చేసుకుందాం. కొర్రలు తన్నం చేసుకోండి, లేకపోతే సామలు తన్నం చేసుకోండి, అరికలతో చేయండి, ఊదలతో చేయండి, లేకపోతే జొన్నలు సజ్జలు ఏదైనా వంట చేసి దాంట్లో గోరువెచ్చటి పాలు పోసేసి

0: పెట్టేస్తే ఉదయానికి చాలా మంచి సద్దనం అయిపోతుంది. దాన్ని కలుపుకొని తింటూ ఉల్లిగడ్డను ముక్కలు కోయకుండా ఉల్లిగడ్డను కొరుకు తింటూ తిన్నామనేసి అంటే కరోనా రాదు. కారణం మనకు వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది. ఇదొక్కటి పాటిస్తే చాలు, అసలు మనము కరోనా గురించి భయపడాల్సిన అవసరమే ఉండదు.
1: బాగుందండి కల్లూరి రఘురామరెడ్డి గారు. బెల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, వాటి వల్ల లాభాలేంటి? మంచి బెల్లాన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, వీటితో పాటు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారంతోనే ఆరోగ్యం అన్న లక్ష్యంతో మీరు నడుస్తున్నారు, ఈ పూట చాలా విషయాలు తెలియజేశారండి. మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.

ఇంతవరకు మీరు ఆహారంలో బెల్లం వాడకం గురించి కె రఘురామరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీయస్ రవికుమార్ రెడ్డి. ఇప్పుడు వినండి ఒక ప్రకటన.

ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం వాట్సాప్ మహిళా రంజని కార్యక్రమంలో. ముందుగా రోజా, శిరీష, సక్కుబాయి, నాగమణి, సోనిక, రాధిక వీరంతా మహబూబ్నగర్ జిల్లా మూసాపేట నుంచి వాట్సాప్ చేశారు. వీరికి పవిత్ర బంధం చిత్రం నుంచి కేజేఎస్ దాస్ పాడిన పాట వినిపించమని. వీరి కోసం ఈ చిత్రగీతం.

వింటున్న పాట మూగ మనసుల చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కేవీ మహాదేవన్. ఈ పాట వినిపించమని వాట్సాప్ చేసిన శ్రోతలు అక్షయ్య, అనఘ, అనుచరుణి, సుగుణాబాయి, రాధ, వీరంతా ఏలూరు నుండి. వీరి కోసం ఈ చిత్రగీతం.

0: వాట్సప్ మహిళారంజన్ విన్నారు. ఈనాటి మహిళాభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 2 గంటలు కొద్ది క్షణాల్లో మీడియా న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the Midday News. The headlines. Vice President C.P. Radhakrishnan says India International Water Week is a significant platform to bring

తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం కోసం వసుంధరాదాస్ బెన్నీ పాడిన గీతం. సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత తొలి ప్రేమ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన గీతం, సాహిత్యం శ్రీమణి, సంగీతం ఎస్ఎస్ తమన్.

చిత్రసీమ స్నేహితులు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత ఒంటరి చిత్రం కోసం ఎస్పీ చరణ్ కల్పన పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

ఊహలు గుసగుసలాడే చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్ సునీత పాడిన గీతం. సాహిత్యం అనంత్ శ్రీరామ్, సంగీతం కళ్యాణి మాలిక్.

చిత్రసీమ సినీ గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఈ సాయంత్రం 5:15 యువవాణి యువత యువకుల కార్యక్రమంలో నవే కావాలి ప్రసారమవుతుంది. అందులో మీరు చెప్పే జోక్స్ వినాలంటే ఇప్పుడు 3 నుంచి 4 గంటల మధ్య మీరు చెప్పే జోక్స్ రికార్డ్ చేసి సాయంకాలం 5:15 వినిపించడం జరుగుతుంది. శ్రోతలు ఫోన్ చేసి తమ జోక్స్ పంచుకోగలరు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3:20. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 MHz ఎఫ్ఎంపై సాయంకాలం 5 గంటలకు చిత్రగీతాలతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. నిలయముల సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ. ఇప్పుడు విందాం శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా సాగర్ ప్రియా హిమేష్ పడిన పాట. చిత్రం MCA.

యష్ మార్శంకర్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా పడిన పాట విన్నారు. ఈ చిత్రసీమలో చివరిగా వినండి, అందాల రాక్షసి చిత్రం కోసం హరిచరణ్ పడిన ఈ పాట.

క్షపించని నన్ను నాకతో ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

0: శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి నవ్వే కవాలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు పంచుకున్న జోక్స్ని వినే ముందుగా ఇప్పుడు వాంచ ప్రకటనలు విందాం.
1: జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడ్ అంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకు.

0: చూపించుకోలేవు నువ్వు.
1: పార్టీ నాది, బడ్జెట్ నీది.
2: ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ గడిచిన సమయం తిరిగి రాదు. సమయాన్ని గౌరవిస్తే సమయం మన జీవితాన్ని మార్చగలదు. ఈ బుధవారం అభిప్రాయ వీర్క కార్యక్రమంలో యువ శ్రోతలెక్కిస్తున్న అంశం, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి.

0: వాణిజ్య ప్రకటనలు విన్నారు కదా కార్యక్రమంలో. అసలు హాస్యం అంటే ఏంటి? శ్రోతలు ఎంతగానో ఆసక్తితో పంచుకున్న జోక్స్ని విందామా? మరి ఈ జోక్స్ని విన్నాక మీరు కూడా ఖచ్చితంగా సంతోషపడతారని కోరుకుంటున్నాను నేను. విందాం మరి.
1: హలో,
0: నమస్తే అండి. నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: శ్రీనివాసులు మేడం, ఎల్లంపల్లె.
0: ఓకే అండి. శ్రీనివాసులరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు శ్రీనివాసులరెడ్డి గారు?
1: మేడం, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య సంభాషణ మేడం.
0: చెప్పండి.
1: ఒక ఆవిడ అంగట్లోకి వెళ్ళి ఒక బట్టల సబ్బు తీసుకొని పోతుంది మేడం. బట్టల సబ్బు తీసుకొని పోయిన తర్వాత ఇంటి దగ్గర పోతానే వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళు ఇంటి దగ్గర గొడవ పడతా అంటారు మేడం. ఆ గొడవ పడతా అంటే ఆమె గొడవ పడతా బకెట్ గుడ్డలు ఆ బట్టల సబ్బుకు కాగితం ఉంటది కదా, ఆ కాగితం తీసుకోకుండా బకెట్సి బట్టలు మొత్తం ఉతికేస్తుంది మేడం. ఉతికేసి పక్కనున్న ఏమి నువ్వు ఇన్ని గుడ్డలు ఉతికినా కూడా బురుగు అనేది రాలేదే, ఎట్ట సబ్బు అట్టే ఉంది అని చెప్తుంది మేడం.
0: అంటే నేను సబ్బు తీయలేదు అన్న విషయం కూడా ఆవిడ మర్చిపోయింది అనమాట ఆ గొడవలో పడి.
1: ఆ కొట్లాటలో ఆమెకు గుర్తుకు రాలేదు మేడం.
0: అదే అదే, ఆ గొడవలో బాగా మునిగిపోయి ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తుంది కదా, అందుకని ఇది గుర్తు రాలేదనమాట.
1: గుర్తుకు రాలేదు మేడం. అప్పుడు ఆమె మళ్ళీ ఏమి అని అంగడి దగ్గర పోతుంది మేడం. అంగడి దగ్గర పోయి ఏమయ్యా నువ్వు ఏం సబ్బు ఇచ్చినావు, బకెట్ గుడ్డలు అయిపోయినా కూడా సబ్బు అటనే ఉంది అరిగిపోలే గురుగురు రాలే, ఏం సబ్బు ఇచ్చినావు అయ్యా నువ్వు అని కొట్లాడుతుంది మేడం అతనితో.
0: అయ్యయ్యో తప్పు ఈవిడది కదండి,
1: ఏమి మా ఎందుకు రాలే ఇచ్చామా అని అప్పుడు చూసి ఒరే నువ్వు కాగితం తీయకుండా నువ్వు బకెట్ గుడ్డలు ఎత్త ఉతికినావు అని చెప్తుంది మేడం. అంటే ఒరే ఒరే నాదే తప్పని అప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది మేడం. కొట్లాడతా అది జ్ఞాపకం లేదు మేడం ఆవిడకు.
0: అదే అదే అండి, కొట్లాడతా ఉండడంతో వాళ్ళు వాళ్ళ మీద శ్రద్ధ ఉంది.
1: శ్రద్ధ ఉంది మేడం. ఉంది మేడం.
0: ఓకే అండి చెప్పచ్చు.
1: ఒక ఆయన పుల్లయ్య తోటలో కాకర చెట్లు వేసింటాడు మేడం. కాకర చెట్లు వేసింటే పక్కన ఉండే వాళ్ళు ఏం రా పుల్లయ్య రోజు కాకర చెట్ల దగ్గర పోతానో కాయలు కాసినాయా లేదా అని చెప్తుంది మేడం. ఆడ అంటే మా చేలో ఇంకా పూర్తయి రాలేదు అని చెప్తాడు మేడం ఆయన పుల్లయ్య. అని చెప్తే సరే సరే అని ఈమె ఒక రోజు ఏంది ఈ రోజులు అయితే అంటే చేలో ఉన్న కాకరకాయలు కాయలేదా అని తోట దగ్గరికి పోతుంది మేడం. ఈ ఆయన లేని సమయంలో పోతే వెనక కాకరకాయలు చేని నిండా ఉంటాయి మేడం. ఆ కాకరకాయలు తీసుకుని వచ్చి అందరికి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకందరికి ఒక గంపమైన తీసుకొచ్చి పెట్టదు మేడం. ఆ కాకరకాయలు వాళ్ళ కూడా ఇచ్చేది మేడం ఆ పుల్లయ్యకు. ఎక్కడే మా కాకరకాయలు అంటే మా తోటలో పండిందంటే మా మీ తోటలో ఏడుంది కదా మీకు తోట అని చెప్తే సరే పుల్లయ్య నువ్వు నీ తోటలో కాయలేదంటే కదా ఈ నీ తోటలోటి రా నేను తీసుకొచ్చిందని చెప్తుంది మేడం. నువ్వు లేవన్నావు కదా నేను పోయినప్పుడు ఎట్లా కాసిన నువ్వు లేవని అబద్ధం చెప్పినావు కదా.
0: చాలా బాగుందండి, ధన్యవాదాలు అండి శ్రీనివాసులు గారు. మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
1: థాంక్యూ.

0: ఓకే అండి శ్రీనివాసుల గారు, నమస్తే.
1: నమస్తే మేడం. హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నేను కడప నకాశ్రీ నుండి షాబ్జాన్ అమ్మా.
0: షాబ్జాన్ గారు ఎలా ఉన్నారండి?
1: దేవుని దయ, మీ దయ వల్ల బాగున్నానమ్మా.
0: జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు, మరి రెడీగా ఉన్నారా?
1: రెడీ ఉన్నామ్మా.
0: ఓకే అండి, చెప్పండి.
1: ఒక స్నేహితుడు తన మ్యారేజ్ 1 ఇయర్ మ్యారేజ్ డే అని ఒక సేతునికి ఇంటికి విందు ఆహ్వానిస్తాడు.
0: ఓకే.
1: ఇంకా ఈరోజు రాత్రి డిన్నర్ పెట్టుకుంటాము, అదే నువ్వు వచ్చేటప్పుడు 4 పొట్లాలు బిర్యానీ, 1 థమ్స్అప్ తీసుకున్నా అని స్నేహితునికి ఆర్డర్ ఇస్తాడమ్మా. బర్త్డే అయ్యింది.
0: బర్త్డే ఈయనదైతే ఈయన పార్టీ ఇవ్వాలి కానీ ఆయన దమ్మని చెప్తున్నాడా?
1: చెప్తున్నాడు అమ్మాట అట్లా కాలమ్మా.
0: అయ్యో చాలా బాగుందండి.
1: ఇంకొక జోగమ్మా.
0: చెప్పండి షాబ్జాన్ గారు.
1: ఒక వ్యక్తి కట్టెలు అమ్ముకొని కాలం గడుపుతూ అంటాడమ్మా కట్టెలు. ఒకరోజు చెరువు కట్ట మీద చెట్టు ఉంటే కట్టెలు కొడతా అంటే తన గొడ్డేలి చెరువులో పడిపోతాడమ్మా.
0: అయ్యో
1: చెరువులో పడిపోతే అప్పుడు చెట్టు మీద నుంచి దిగి, గంగమ్మ తల్లి నాకు అదే జీవన ఆధారము, ఆ గొడ్డలు లేకపోతే నేను బతకమంటే అప్పుడు గంగమ్మ తల్లి నీటిలో నుంచి ఒక బంగారు గొడ్డలు తెస్తాడమ్మా. బంగారు గొడ్డలు తెచ్చి, నాయన ఈ గొడ్డలు నీదేనా అంటే ఇల్లు నాది కాదమ్మా అంటాడు. బంగారు గొడ్డలు
0: తెస్తే కూడా
1: కాదు అంటాడు. మళ్ళా లోపలికి పోతుంది గంగమ్మ తల్లి నీళ్లలో, పొయ్యి మళ్ళా 2 సార్లు వెండి గొడ్డలు తెస్తాడు. వెండిది ఇది నాది కాదమ్మా అంటారు.
0: బంగారు నాది కాదన్నాడు, వెండి నాది కాదన్నాడు.
1: మళ్ళా 3వ సారి నీటిలోకి పోయి వాని ఒరిజినల్ గొడ్డలి ఇనుము గొడ్డలు తెస్తాడమ్మా. అప్పుడు ఆ అమ్మాయి ఈ గొడ్డెల్ని నాదమ్మా అని గంగమ్మ తల్లికి దండం పెట్టే, పైన నీ నిజాయితీకి మెచ్చుకొని సంతోషపడి 3 గొడ్డెలు ఇస్తాడమ్మా, బంగారు వెండి సొంత గొడ్డెలు ఇనుముది.
0: చూడండి ఆ నిజాయితీ ఎంత బాగుందో. చాలా బాగుందండి షర్జన్ గారు.
1: ఉందమ్మా
0: చెప్పండి.
1: అప్పుడు అతను బంగారు గొడ్డెలు తీసుకుపోయి అమ్ముకొని బాగా పెద్ద మిద్దె కట్టుకుంటాడు. మిద్దె కట్టుకుంటాడు, పక్కింటి వాళ్ళకి కడుపులో ఆవాలు పోసినట్టు మంట అవుతుంది.
0: అంతే కదా మరి.
1: వాళ్ళ భార్య పోయి ఏమైనా ఇది ఎట్లా ఎక్కడి నుంచి వచ్చింది జరిగిన కథ అంతా చెప్పాలి అది భర్తకు చెప్తారు. అప్పుడు ఆ భర్త పోయి వాడు పెద్ద గొడ్డెలు కానీ వాడు కట్టెలేమనం కాదు, ఆశతో పెద్ద గొడ్డెలు తీసుకుపోయి చెరువులో వేస్తాడమ్మా. చెరువు వేస్తే గంగమ్మ తల్లి రానే రాడు, ఎంతసేపు ఉందా రాడు. అంటే ఉండే గొడ్డెలు కూడా పోగొట్టుకుంటారు 1 రూపాయల గొడ్డెలు ఆ కాలంలో వెయ్యి.
0: అంతే కదా మరి, గొడ్డలు అప్పుడు రేట్లు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి
1: అసలు గొడ్డెలు రాదు అనికి. అంటే ఇది అవినీతి వాడిని నీతి.
0: అంతే కదండి, మరి బాగా సంపాదించుకోవాలి అని అనుకున్నాడు ఈయన కూడా, ఆయన ఎట్లా సంపాదించినాడు అనేసి.
1: అది దురాశ దురాశ
0: దురాశ దుఃఖానికి చేటు. అంతే కదండి షాబ్జాన్ గారు, మరి
1: అంతేమ్మా.
0: చాలా మంచి సత్యాన్ని మీరు పంచారండి, చాలా బాగుందండి షాబ్జాన్ గారు.
1: సంతోషం.
0: ఓకే అండి. హలో.
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బాగున్నాము. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
2: నా పేరు శోభిత మేడం, బనగానపల్లె.
0: శోభిత గారు ఎలా ఉన్నారండి?
2: థ్యాంక్ యూ మేడం. ఈరోజు నేను సినిమా ఇన్హిబిట్ జోక్ చెప్తాను మేడం.
0: ఓకే అండి, చెప్పండి.
2: ఒకసారి వచ్చేసి సీమ తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకురావాలని చెప్పి షాపింగ్ చేసింది అనమాట. అక్కడ తను బాగా ఎంజాయ్ చేస్తూ అన్ని వస్తువులు కొనేసి ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసింది. అక్కడ ఏనుగు అన్ని బిల్స్ వేస్తూ ఉంది, అమౌంట్ కూడా సీమ ఇచ్చేసింది అనమాట. ఆ తర్వాత ఒక వస్తువు మాత్రం పక్కన పెట్టేసింది. సీమ అడిగిందంట, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నా వస్తువు అది ఎంత ఇష్టంగా కొన్నాను పక్కన పెట్టేశారే అని అనమాట చీమ. అప్పుడు ఈ ఏనుగు వచ్చేసి, లేదు మేడం, మీరు పే చేసిన బిల్లులో ఇది ఎక్స్ట్రా ఉంది, మీరు దానికి కూడా పే చేయాల్సిందే అనింది అనమాట ఏనుగు. అప్పుడు చీమ, అయ్యో ఇవన్నీ డిస్కౌంట్ గానే ఇచ్చారు కదా, ఇది కూడా ఇవ్వండి అనింది అనమాట ఏనుగు. అప్పుడు ఏనుగు

0: వచ్చేసి సారీ మేడం, యాక్చువల్లీ మేము కస్టమర్స్ అందరిని హ్యాపీ చేయాలని చెప్పి ట్యాక్స్ పైన రీజనబుల్ పేమెంట్స్ వేసాము, ప్రైజెస్ వేసాము అని అనమాట. అప్పుడు చీమా, అయ్యో అవునా సరే, అయితే దానికి కూడా నేను అమౌంట్ పే చేస్తారా ఇస్తారా అని అడిగింది. అప్పుడు ఏను వచ్చేసి ఓ థ్యాంక్ యూ మేడం ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పి తనకి ఇష్టమైన వస్తువు ఇచ్చేసింది అనమాట. అది తీసుకొని వెళ్ళిపోయింది. ఇంతకి తనకి ఇష్టమైన వస్తువు ఏదో మీరు ఒకసారి జస్ట్ చేయగలుగుతారా మేడం?
1: తనకి ఇష్టమైన వస్తువు అంటే స్వీటే ఉంటుందండి, బెల్లం గానీ చక్కెర గానీ అయి ఉంటుంది, ఎందుకంటే చీమకి చాలా ఇష్టం ఉంటది కదా.
0: ఓకే మేడం, కానీ ఇక్కడ మన జోక్ ప్రకారం చీమకి ఇష్టమైన వస్తువు ఏదంటే లిప్స్టిక్.
1: ఓ లిప్స్టికా? లిప్స్టిక్ అంటే ఇప్పట్లో అమ్మాయిలకే అనుకుంటే ఇంకప్పుడు చీమలకు కూడా మొదలైందండి.
0: అవును మేడం, అది అనుకుంటున్నప్పుడు మనకి ఎర్ర అవుతుంది కదా, సో తన పెద్దకుండా లిప్స్టిక్ మనకి అంటుకుంటది.
1: అంతే కదా, చాలా బాగుందండి. లిప్స్టిక్ అయితే చీమకు బాగా ఇష్టం అనమాట.
0: మరి ఇంకొక జోక్ చెప్పడానికి అవకాశం ఉందా?
1: చెప్పండి శోభిత గారు.
0: ఇంకోటి ఏమంటే, ఒకసారి ఇద్దరు భార్య భర్తలు ఔటింగ్ అని చెప్పి అలా బీచ్ కు వెళ్ళారనమాట. బీచ్ కు వెళ్ళినప్పుడు అక్కడ తన భార్య చాలా యథాతథంగా అలాగే ఆలని అవన్నీ గమనిస్తూ అబ్జర్వ్ చేస్తుందనమాట, ఫుల్ కాన్సన్ట్రేషన్ తో. భర్తతో కూడా మాట్లాడడం లేదు. తనకి కాసేపు తర్వాత ఇంతసేపు బయటికి పిలుచుకో బయటికి పిలుచుకో అని చెప్పి, ఇప్పుడు ఏం మాట్లాడుకుందా ఉంది ఏమబ్బా అని తన భార్యను అడుగుతాడు. ఏమి ఇంతసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు అసలు ఏమి మాట్లాడడం లేదు అంటే, ఉండండి కాసేపు, ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తారు కదా, కాసేపు ఉండండి అంటారు అనమాట. తనకి చిరాకు వచ్చేసి ఇప్పటికే చాలా సేపు వెయిట్ చేస్తాను, ఏమి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు భార్య వచ్చేసి, లేదండి మా ఫ్రెండ్స్ కి ఎవరికి ఫోన్ చేసినా అంటే అందరూ మ్యారేజ్ పర్సన్స్ అనమాట, ఏమి ఎలా ఉన్నావు ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్ అని అడిగితే, ఏముంది సంసారం అనే సాగరంలో ఎదుగుతూ ఉన్నాము అని అంటున్నారు మా ఫ్రెండ్స్ అంతా అని అని చెప్పింది అనమాట. అయితే దానికి దీనికి సంబంధం ఏముంది అంటాడు భర్త. అప్పుడు భార్య వచ్చేసి, ఇది కూడా సముద్రము సాగరం లాంటిది కదా, ఒక్కరు కూడా కనపడలేదు అని చూస్తున్నానండి అంటుంది అనమాట భార్య. దానితో ఇక భర్త అవాక్ అయిపోయి అలాగే చూస్తున్నాడు, ఇంత తింగర పిల్ల నాకే దొరికింది ఏది. ఓకే థ్యాంక్ యూ.
1: నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను.
0: Okay, madam. Thank you.
1: Okay, Andy.

0: చిత్రగీతాన్ని విన్నారు కదా, కార్యక్రమంలో మరికొన్ని జోక్స్ని విందామా?
1: మేడం మేడం
0: నమస్తే అండి, పేరు ఎక్కడ మాట్లాడుతున్నారు?
1: నందివర్గం మేడం, శ్రీనివాసులు, నంద్యాల జిల్లా.
0: ఓకే అండి, శ్రీనివాసులు గారు ఈరోజు ఎలాంటి జోక్ని మరి మాతో పంచుకోబోతున్నారు? జోక్ రెడీగా ఉందా?
1: ఉంది మేడం.
0: ఓకే అండి, పంచుకోవచ్చు.
1: స్వామీజీకి ఫోన్ చేస్తాడు మేడం. స్వామీజీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఉద్యోగం రావడం లేదు, ఏం చేయమంటాడు అని అడుగుతాడు మేడం. అడిగితే నాయన, నువ్వేం చదివినావంటే బీఏ చదివినా అని చెప్తాడు మేడం. అయితే నా దగ్గరికి రా, బీఏ ఇంకొక బీఏ తగిలించి బాబా అని చేస్తాను, నీ గేంటికి లోటు ఉండదని చెప్తాడు మేడం. అంతే మేడం.
0: చాలా బాగుందండి. బీఏ అంటే అది బీఏ ఇంగ్లీష్ కదా, ఈయన బీఏ చదివి ఇంకా బీఏ యాడ్ చేస్తాను అంటున్నాడు.
1: ఆయన బాబా కాదు మేడం, బాబాను చేస్తాను నీకు ఏంటి.
0: అంతే, నాలాగా నేను బాబాను చేసుకుంటాను అంటున్నాడు.
1: అవును మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలు అండి శ్రీనివాసులు గారు, మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. హలో.
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు ఎక్కడ మాట్లాడుతున్నారు?
2: సాయిబాబా, పులివెల నుంచి మాట్లాడుతాను మేడం.
0: సాయిబాబా గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నారు మేడం. మీరు ఫ్రెండ్స్ మేడం?
0: అవునండి.
2: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి సాయిబాబా గారు.
2: ఇప్పుడు భార్య భర్తల మధ్య సంభాషణ
0: చెప్పండి.
2: భార్య, హలో, ఏమండి, గాంధీ రోడ్డులో బైక్ మీద వస్తుంటే ట్రాఫిక్ పోలీసులు బండి ఆపి జరిమానా విధించారండి అండి భర్తతో ఫోన్ చేసి. దేనికి మమతా డార్లింగ్ అన్నాడు భర్త. హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ లేవని అండి అంది భార్య. నీ దగ్గర ఆ రెండు ఉన్నాయి కదా డార్లింగ్ అన్నాడు భర్త. ఉన్నాయి కానీ లైసెన్స్ పై ఉన్న ఫోటో బాగా లేదని చూపించలేదండి అంది.
0: అయ్యో.
2: అలాగే హెల్మెట్ కలరు డ్రెస్ కలర్ కు మ్యాచ్ అవ్వలేదని పెట్టుకొని రాలేదండి. అందుకు ఇలా జరిగిందండి అని చెప్పింది.
0: అయ్యయ్యో, పాపం కదండి, హెల్మెట్ కి కూడా మంచి మ్యాచింగ్ కలర్ లేకపోయింది డ్రెస్ కి. చాలా బాగుందండి సాయిబాబా గారు. ఇంకొక జోక్ ఉంది మరి?
2: ఉంది మేడం ఒకటి.
0: చెప్పండి.
2: భార్య భర్తల మధ్య సంభాషణ. ఏమండి, నిన్న మీరు మన పక్కింటి రాజతో సినిమాకి వెళ్ళాలని తెలిసింది, ఇంట్లో భార్య పిల్లల్ని పెట్టుకుని పిల్లా జల్లలేని రాజతో సినిమాకి ఎలా వెళ్ళారండి అడిగింది భార్య భర్తను.
0: అబ్బా, అనుమానం వచ్చింది వాళ్ళ భర్త మీద.
2: దానికి భర్త, మొన్న నువ్వే కదా సరు, ఈ రోజుల్లో సినిమాలు పెళ్ళాం పిల్లలతో చూసేలా లేవని అన్నావు,
0: అందుకని పక్కన ఆవిడని పిలుచుకోయాడు. అయ్యో,
2: అందుకే నీకు శ్రమ లేకుండా ఆ బాధ లేవో, మేమిద్దరమే పడ్డాం సరు అని చెప్పాడు భర్త.
0: అయ్యయ్యో, చాలా బాగుందండి సాయిబాబా గారు.
2: థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలు, మీరు ఇలాగే ఫోన్ చేసి జోక్స్ ని పంచుకోవాలని కోరుకుంటున్నాను.
2: ఓకే మేడం.
0: ఓకే అండి, నమస్తే.
2: నమస్తే.
0: హలో.
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
3: ప్రొజెక్టోరండి, శివమ్మ మేడం.
0: శివమ్మ గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి శివమ్మ గారు. ఈ రోజు ఎలాంటి జోక్ ని మరి మాతో పంచుకోబోతున్నారు మీరు?
3: రెండు చిన్నవి చెప్తా మేడం.
0: చెప్పండి.
3: భార్య భర్త మేడం. భర్త, అదేంటి టీలో లడ్డు తింటున్నావు అని అడుగుతాడు మేడం. భార్య, షుగర్ ఎక్కువగా ఉంది అండి అంటారు మేడం. అంటే షుగర్ వేసుకోకుండా టీ తాగుతున్నాను అంటారు మేడం.
0: షుగర్ వేసుకోకుండా టీ తాగుతున్నానని లడ్డు తింటుంది అనమాట. బా దానికి షుగర్ బ్యాలెన్స్ అవుతుందని.
3: అందుకే లడ్డు లేకుండా షుగర్ లెస్ తాగుతున్నా అని చెప్తాది మేడం.
0: చాలా బాగుందండి.
3: అంటే దాంట్లో టీలో చక్కెర లేకుండా ముందే లడ్డు తింటుంది మేడం. అట్లా
0: చక్కెర కదండి, మరి చక్కెర అయితే లడ్డు, చక్కెర అంతా లడ్డులోనే ఉంటుంది కదా మళ్ళీ. ఎందుకు దాంట్లో వేసుకోలేదు అనమాట ఆవిడ. చాలా బాగుందండి.
3: ఇంకొకటి మేడం
0: చెప్పండి.
3: ఇంకోటి భార్య భర్త మేడం
0: చెప్పండి అండి.
3: ఏమండి సినిమాల హీరోలు హీరోయిన్లను ఎంత బాగా ప్రేమిస్తారు అంటది మేడం భర్త. అవును మరి, వాళ్ళను ప్రేమించడానికి నిర్మాతలు కోట్ల రూపాయలు ఇస్తారు. మరి మీ నాన్న నాకు ఇచ్చింది 100,000 రూపాయలే అంటాడు మేడం.
0: అంతే బాగుందండి. చాలా గారు ధన్యవాదాలండి, మీరు ఇలాగే ఫోన్ చేస్తే వచ్చి పంచుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.
4: హలో
0: నమస్తే అండి, నవ్వే కావాలి కార్యక్రమం. ఎక్కడి మాట్లాడుతున్నారు?
4: నా పేరు విజయలక్ష్మి, పొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నా.
0: ఓకే అండి, విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు?
4: చెప్తారండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సీత మొత్తానికి అనుకున్నట్టే టూర్ కి వెళ్ళొచ్చాం అనమాట. ఇంతకి ఎంత అయింది అని అడుగుతుంది లత. ఏమైంది? 4 కొట్లాటలు 2 ఉపవాసాలు అయినాయి అంటుంది. టూరికి పోయినా కానీ కొట్లాటలు ఆగడం లేదు.
0: కొట్లాటలు ఆకోకుండా జరుగుతూనే ఉన్నాయి అనమాట. మరి
4: ఇంకోటి భార్యాభర్తల మధ్య అండి, భర్త ఏమో ఆఫీస్ పోయేస్తాను అంటాడు. భార్య ఏమండి ఎప్పుడు ఆఫీసేనా, బయటికి అట్లా తీసుకెళ్లి తిప్పరా అంటుంది. అంటే అయినా భర్త సరే పదా అని చేయి పెట్టుకుని బయటికి తీసుకొని పోయి 2 రౌండ్లు అట్లా గుండుగా తిప్పేసి సరిపోయింది కదా.

0: అంటాడు. ఆశ్చర్యపడి బయటికి పోయి అట్లా తిప్పగలరంటే బయటికి పోయి బయట చేయబట్టుకొని అక్కడ దిచ్చేసినాడు.
1: చాలా బాగుందండి.
0: ఇంకోటి చెప్పమంటారా?
1: చెప్పండి.
0: ఇద్దరు

0: జోక్స్ని విన్నారు కదా.
1: డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ గడిచిన సమయం తిరిగి రాదు. సమయాన్ని గౌరవిస్తే సమయం మన జీవితాన్ని మార్చగలదు. ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో యువశ్రోతలకిస్తున్న అంశం, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి. ఈ అంశంపై యువశ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నెంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి.
0: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాన్ని విందాం.

0: చిత్రగీతాన్ని విన్నారు కదా కార్యక్రమంలో, ఇప్పుడు విందాం.
1: డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు.
0: అభిప్రాయ వేదికలో మిమ్మికిస్తున్న అంశం సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఈ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ వద్ద ఉన్న అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మీరు పంచుకున్న అభిప్రాయాలని అదే రోజు సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు ప్రసారం చేయడం జరుగుతుంది. ఇదండి ఈనాటి నవ్వే కావాలి కార్యక్రమం. తిరిగి రేపటి యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నేను మీ లక్ష్మీ ప్రణతి. నమస్తే.

ఈ సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు శ్రీమతి మోపులకుంట సావిత్రమ్మ గారు ఆలపించిన జానపద గీతాలు వింటారు. వ్యవసాయ సూచనలు 6:50 ఇక 7:15 కిసాన్ వాణి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత భారత్. రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా అశ్వవాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్ గారు మరియు శ్రీ ఎంజి నందన్ భట్ గారు. రాత్రి 9:15 స్పాట్ లైట్. 9:30 అలనాటి గీతాలు. 10:00 హరికథ కాలక్షేపం వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాలు.

రేపటి కార్యక్రమంలో రేపు ఉదయం 6:10 భక్తిరంజని దశావతార కీర్తన వింటారు. 6:30 సూక్తరత్నావళి వ్యాఖ్యాత శ్రీ పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం గారు. పొలం కబుర్లు 6:35. ఇక రేపు ఉదయం 7:20 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ శ్రీ మధుసూదన్ రావు గారు మరియు శ్రీ రామకృష్ణ సేయ సాయిబాబా గారు. ఇక 7:45 కాంతిరేఖలు. ఇందులో ముందుగా చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, అనంతరం దార్శనిక భారత్ శీర్షికన కొత్త పంబన్ వంతెన గురించి కొన్ని వివరాలు అందిస్తారు శ్రీ పి సుధీర్ కుమార్ గారు. జిల్లా సమాచార లేఖ శీర్షికన అన్నమ జిల్లా సమాచారం వింటారు రేపు ఉదయం 8:30. చిత్రమందిర సినిగీతాలు వినవచ్చు 8:35. ఇక 9:00 శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం హలో బిరిచి. 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిగీతాల కార్యక్రమం వాట్సాప్ మనోరంజని. 11:00 చిత్రసీమ సినిగీతాలు వింటారు. రేపు ఉదయం 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటారు.

రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ కె మునికార్తిక్ బృందం వారిచ్చే నాదస్వర వాద్యం వినవచ్చు. ఇక 12:40 మనోరంజన్ లెటర్స్, 1:30 మహిళా భారతి. మహిళలు నేరుగా ఫోన్ ద్వారా కొరి చిత్రగీతల కార్యక్రమం మహిళా అభిరుచి వింటారు. 2:15 చిత్రసీమ సినీ గీతాలు వినవచ్చు.

0: రేపు సాయంకాలం 5:15 యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం, సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. అంశం మరొకసారి, సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. 6:30 పల్లె ప్రాంతాలు. ఇందులో సత్యహరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకం నుండి అడవి సన్నివేశం హరిచంద్ర పాత్రలు శ్రీ పి ఓబులేస్ గారు ఆలపించిన రంగస్థల పద్యాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. ఇక 7:15 పంట సీమలు. ఇందులో ముందుగా జొన్న మరియు సజ్జ పంటల్లో సమగ్ర సస్యరక్షణ. ఈ అంశంపై శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం అనంతరం రైతులకు సూచనలు వినవచ్చు. 7:45 వికసిత భారత్. రేపు రాత్రి 8:00 దార్శనిక భారత్ శీర్షికన భారతీయ విజ్ఞాన వ్యవస్థ గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయం ఉంటారు. రేపు రాత్రి 9:15 స్పాట్ ఎయిడ్. 9:30 అలనాటి గీతాలు. 10:00 రాగంతానం పల్లవి. ఇవి రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: This is Akashvani. The news read by Abhishek Mukhopadhyay. President Draupadi Murmu presented the 72nd National Film Awards at Ekta Nagar in Gujarat today. The ceremony honored outstanding cinematic achievements for the year 2024. Instituted in 1954, these awards represent India's highest cinematic honors, recognizing artistic and technical excellence across various categories. Veteran Kannada actor Anant Nag received the prestigious Dadasaab Phalke Award for the year 2024. Article 370 received the Best Feature Film Award, while Yami Gautam was honored with the Best Actress Award for a role in the film. Mammootty and Karthik Aaryan jointly received the Best Actor Award for Brahma Yogam and Chandu Champion. Rajkumar Periyasamy received the Best Direction Award for Amaran, while Kalki 2898 AD was honored as the Best Popular Film, providing wholesome entertainment. Randeep Hooda received the Best Debut Director Award for Swatantrata Veer Savarkar. We now take you live to the National Awards Ceremony, where President Murmu is addressing the gathering.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పట్టణాలే అభివృద్ది కేంద్రాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. రాష్టంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా 11359 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ఈరోజు కుప్పం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున అభివృద్ది పనులు చేపట్టి రాష్ట మున్సిపల్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించామన్నారు. 2 ఏళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణాల్లో నివాస యోగ్యత మెరుగుపడటంతో పాటు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: లేవులెట్ అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మనం వేసే రోడ్లు, మనమే క్రియేట్ చేసే వాతావరణం, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కావాల్సింది ఎడ్యుకేషన్ బాగా

0: ఉండాలి. ఒక లేబులిటీ కావాల్సింది, బెస్ట్ ఆక్సిజన్ ఉండాలి, ఎక్కడ చూసినా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ సంవత్సరం ఎల్నిను ఉన్నా కనీసం 1 or 2 days లో మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో దీనికి నాంది పలుకుతాం.
1: విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయగా నగరంలోని వి కన్వెన్షన్ నుండి ఆ కార్యక్రమాన్ని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ ఇతరులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ విశాఖలో అనేక భారీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తాగునీటి ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పైప్లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టులో నీటి సరఫరా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని, విశాఖలో ఫుడ్ స్టాల్స్ కు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్ కు చెందిన 149 మంది పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ట్రైనింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి హోంమంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ యూనిఫామ్ ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. 6,000 మంది కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు అధిగమించామని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ట్రైనింగ్ లో ఉన్న కానిస్టేబుల్ స్టైపెండ్ 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెంచామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే తన కోరికని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్దే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ది జరుగుతోందన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టప్ ఇండియా అనేది దేశంలో నూతన ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. యువతను ఉద్యోగాలు కోరుకునే వారికి బదులుగా ఉద్యోగాలు సృష్టించేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. స్టార్టప్ ఇండియా కొత్త ఆలోచనలను, స్టార్టప్లను ప్రోత్సహించి తద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు 2016 జనవరి 16న ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్ని అంశాలను పరిష్కరించే ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించడానికి చట్టపరమైన మద్దతు, త్వరితగతిన పేటెంట్ వంటి అవకాశాలను స్టార్టప్ ఇండియా కల్పిస్తోంది. అలాగే స్టార్టప్లకు మూలధనం అందజేయడం, ఆర్థిక సహాయం అందించడం వంటి ప్రోత్సాహకాలను కూడా సమకూరుస్తోంది. దీంతో దేశంలో యువత స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారి నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వంటి వాటి అభివృద్దికి ఎంతగానో దోహదపడుతున్నారు. ఈ స్టార్టప్లు పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ నగరాలకు కూడా విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కి కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్ స్టార్టప్ టియర్ 2 ఆర్ టియర్ 3 షహరో మే హై. యానీ ఆజ్ గాంవ్, కస్బె ఔర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కి నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా. छोटे शहरों के हमारे युवा अपने आइडियाज पर काम कर रहे हैं, नई कंपनीज बना रहे हैं और अपने साथ दूसरे युवाओं के लिए भी रोजगार के नए अवसर तैयार कर रहे हैं.
1: జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా

0: రాజమహేంద్రవరంలో 2 రోజుల పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ ను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. జాతీయ పోషణ్ మా 2026 లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ క్షేత్ర కార్యాలయం 2 రోజుల సమగ్ర సమాచార ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పోషకాహారం, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపు రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని పేర్కొంది. దీని ఫలితంగా ఈరోజు, రేపు కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
1: ఒడిశాలోని గోపాల్పూర్కి ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న వాయువ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువు దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన
0: పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేవడియారయ్యాః ఏకతా నగరె రాష్ట్రపతి పదాసీనయా ద్రౌపదీ ముర్ముహు ఇత్యనయా 270వ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారైః కళావిదః సమాదృతాః. నవమంతరాష్ట్రీయ జల సప్తాహస్య సముద్ఘాటనం. జల ప్రబంధన జటిలతా నిరసనాయ సర్వహితధారకాణాం సమవాయి సహయోగాయ ఉపరాష్ట్రపతినా సిపి రాధాకృష్ణేన సమాహుతః ప్రయాసః. మాదకద్రవ్య దుర్వ్యసనోన్మూలనాయ నవదిల్ల్యాం తృతీయ రాష్ట్రీయ ANTF ప్రముఖ సమ్మేళనస్య కేంద్రీయ గృహమంత్రిణ అమితషాహేన విహితం సముద్ఘాటనం. తటీయ ఆంధ్రప్రదేశే, ఒడిశా రాజ్యే చ అద్య అతివృష్టిపరా సంచేతన భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపిత. అపి చ ఏషియాయి క్రీడాసు శ్రీలంకా దళమపాకృత్య భారతీయ మహిళా క్రికెట్ దళేన ప్రసాదితం స్వర్ణ పతకం. అంతరాష్ట్రీయ ప్రతిస్పర్ధాసు 11,000 ధావనాంకాన్ సంచిత్య స్మృతి మంధానాయాః అనన్యః ఐతిహాసికః కీర్తిమానః. అథ వార్తాః విశదీకృత్య. గుజరాతస్య కేవడియా స్థితే ఏకతానగరే రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహ్ అద్య సాయం 270వ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారైః కళా జగతః మూర్ధన్య ప్రతిభావతః భూషయిష్యతి. ఇతే సర్వోచ్చ పురస్కారాః భారతీయ చలచిత్రస్య శ్రేష్ఠతాం ప్రఖ్యాపయంతి. సూచనా ప్రసారణ మంత్రాలయస్య నూతన నీత్యాః ప్రభావేన ఏషః ఐతిహాసికోత్సవః రాష్ట్రీయ రాజధానీ దిల్ల్యాః బహిః ప్రథమవారం ఆయోజ్యతే. అస్మిన్ మంగళావసరె రాష్ట్రపతిః భారతీయ చలచిత్ర జగతః ఉత్తమ అభినేత్రే అనంతనాగాయ ప్రతిష్ఠితం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అర్పయిష్యతి. శ్రేష్ఠ అభినేతుః రాష్ట్రీయ సమ్మానం తు భ్రమయుగం చలచిత్రస్య కృతే ముమ్మటి వర్యాయ తథా చందు చాంపియన్ చలచిత్రస్య కృతే కార్తిక్ ఆర్యన్ ఇత్యస్మై చ సంయుక్త రూపేణ ప్రదాస్యతే. అమరన్ చలచిత్రస్య ఉత్కృష్ట సంయోజనాయ రాజకుమార పెరియాసామి శ్రేష్ఠ నిర్దేశన పురస్కారం లప్స్యతే. अमुष्मिन्नेव क्रमे कल्की इति चलचित्र

0: భారతీయ నాగరికాః తత్ర కార్యం న స్వీకర్తుం ప్రబోధితాః. ఏకస్మిన్ పరామర్శే ఉచ్చ ఆయోగః అవదత్ యత్ త్రింశత్ దివసాత్మకస్య వీసా ముక్త సౌకర్యస్య ఉపయోగేన కార్యం ప్రాప్తుం మలేషియా దేశం ప్రతి ఆగచ్చతాం భారతీయ నాగరికాణాం సంఖ్యా వర్ధితా అస్తి. బహవః భారతీయాః నాగరికాః మిథ్యా కార్య ప్రతిజ్ఞాయుక్తైః అవివేకీ అభికర్తృభిః భ్రమితాః భవంతి యేన అతివాసః అవైధ స్థితిః శోషణం విధిసమ్మత కార్యాచరణం చ భవంతి. ఉచ్చ ఆయోగః అవదత్ యత్ వాస్తవిక పర్యటకాః వైధం సత్యాపనీయం చ ప్రలేఖం అవశ్యం వహంతు యథా ప్రత్యాగమన యాత్రానుపతి చీటికాయాః పుష్టిః ఆవాస రక్షణం ఆగమన దినాంకస్య దినత్రయానంతరం మలేషియన్ డిజిటల్ ఆగమన పత్రస్య ఆన్లైన్ ప్రస్తుతీకరణం షట్ మాసస్య వైధతాయుత పాస్పోర్ట్ చ. భారతీయ వాయుసేనాదళేన జాపాన వాయు ఆత్మ రక్షాదళేన చ అద్య జోధపూర్ వాయుసేనాస్థలే ద్వైపాక్షిక వాయు అభ్యాసః వీర్ గార్డియన్ 20 షడ్వింశతి ఇతి సంపన్నః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన దివసే తటీయ ఆంధ్రప్రదేశే ఒడిశాయాం విభిన్నేషు స్థానేషు అత్యధిక వృష్టిపరం పూర్వానుమానం ప్రకటితం. పురుష క్రికెట్ క్రీడాయాం అద్య సను అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడాంగణే వృష్ట్యా బాధితాయాం పంచక్షేప చక్రియ వింశతి ప్రతివింశతి అంతారాష్ట్రీయ క్రీడాయాం ఆదిత్యే జాపాన దేశః ద్వాభ్యాం ధావనాంకాభ్యాం పరాజితః. ఏషియాయి క్రీడాసు భారతీయ పురుష బ్యాడ్మింటన్ దళేన అద్య జాపాన దేశం ఆయోజితే ఉపాంత్య పూర్వచక్రే ఆయోజక జాపాన దేశం పరాభూయ భారతాయ పదకం ప్రాసాధి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి మోపులకుంట సావిత్రమ్మ గారు ఆలపించిన జానపద గీతాలు వింటారు.

పల్లె ప్రాంతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: వ్యవసాయ సూచనలు.
1: బంగాళతుంప సాగు గురించి తెలుసుకుందాం. బంగాళతుంపని ఆలుగడ్డని కూడా అంటారు. ఇది సొలనేసీ కుటుంబానికి చెందిన శీతాకాలంలో పండించే స్వల్పకాలిక దుంప పంట. ప్రపంచంలో పండించే ప్రధాన ఆహార పంటల్లో వరి, గోధుమ, ఇంకా మొక్కజొన్న తర్వాత నాలుగవ స్థానం బంగాళదుంపది. ఈ పంట పండించే దేశాల్లో చైనాది మొదటి స్థానమైతే రెండవ స్థానం భారతదేశానిది. మన దేశంలో ఆలుగడ్డ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం ఇంకా పంజాబ్లో పండిస్తున్నారు. ఇక ఆలుగడ్డలో లభించే పోషక విలువల గురించి మాట్లాడుకుంటే, 100 గ్రాముల తాజా ఆలుగడ్డలో 80% నీరు, 20% పొడి పదార్థం, 14% పిండి పదార్థం, 97 కిలోకాలరీల శక్తి, 22.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2% షుగర్, 1% మినరల్స్, 0.6% పీచు పదార్థం, ఇంకా 0.1% క్రొవ్వులు ఉంటాయి. ఆలుగడ్డని చిప్స్ తయారీలో విరివిగా వాడుతూ ఉంటారు. పోషకాహార లోపం ఉన్న వారికి ఆలుగడ్డ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఆలుగడ్డ సాగుకు అనుకూలమైన వాతావరణం ఏమిటంటే, చల్లని వాతావరణం అవసరమవుతుంది. పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్, ఇంకా రాత్రి ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ బాగా అనుకూలంగా ఉంటుంది. నేలల విషయానికొస్తే, మురుగునీటి సౌకర్యం గల ఇసుక లేదా ఎర్రగరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 5.2 నుంచి 7 వరకు ఉండాలి. ఆమ్ల లక్షణాలు గల నేలలు, బరువైన నేలలు ఈ దుంపల పెరుగుదలకు అనుకూలంగా ఉండవు. ఇక పంటకాలం విషయానికొస్తే, రబీ కాలం సాగు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆలుగడ్డ పంటను అక్టోబర్ 3వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు కూడా నాటుకోవచ్చు. రకాలు: కుఫ్రీ సూర్య, కుఫ్రీ లాలిమా, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ సింధూరి, కుఫ్రీ చంద్రముఖి, ఇవి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కుఫ్రీ సూర్య అయితే అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకునే స్వల్పకాలిక రకం. ఇంకా దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు బాగా అనుకూలంగా ఉంటుంది. 80 నుంచి 90 రోజుల కోతకు వచ్చి ఎకరానికి 12 నుంచి 15 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇక కుఫ్రీ లాలిమా అయితే దుంపలు మధ్యస్థంగా గుంపుగా ఉంటాయి. 90 నుంచి 140 రోజుల కోతకు వస్తుంది. ఇంకా ఎకరానికి 11 నుంచి 12 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇక కుఫ్రీ బాద్షా అయితే మొక్కలు మధ్యస్థంగా పాకే లక్షణాలు కలిగి ఉంటాయి. దుంపలు తెల్లగా గుండ్రంగా ఉండి 90 నుంచి 140 రోజులలోపు కోతకు వస్తుంది. కుఫ్రీ సింధూరి అయితే గుండ్రంగా, కళ్ళు తక్కువగా ఉండి లోతుగా ఉంటాయి. 110 రోజుల్లో కోతకు వచ్చి ఎకరానికి 9 నుంచి 10 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ పంట మన రాష్ట్రంలో సాగుకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇక కుఫ్రీ చంద్రముఖి, దుంప పైపొర గోధుమ రంగులో ఉండి కళ్ళు పైపైన ఉంటాయి. దుంప పెద్దదిగా ఉంటాయి. 90 నుంచి 100 రోజుల కోతకు వచ్చి ఎకరాకు 10 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకాలే కాకుండా కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ లిమా, కుఫ్రీ లవకర్, కుఫ్రీ చిప్సోనా 1, 2, 3 రకాలు కూడా మన రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక నేల తయారీ గురించి తెలుసుకుంటే, నేలను 5-6 సార్లు కలయదున్ని ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పసుపుల ఎరువు, ఇంకా పూర్తి భాస్వరం 1/3 వంతు యూరియా మరియు పొటాష్ నాగర దిక్కులో వేసి దున్ని చదును చేయాలి. 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలు మరియు కాలువలు చేయాలి. ఇక విత్తనం, విత్తన శుద్ధి గురించి తెలుసుకుంటే, శీతల కిట్టంగులలో నిల్వ ఉంచిన విత్తన దుంపల్ని తీసి వాటికి 30 సెంటీమీటర్ల మందం మించకుండా నీడ

లో పెంచి 10 నుంచి 12 రోజుల పాటు ఆరనివ్వాలి. గాలి చొరబడటానికి 2-3 సార్లు విత్తన దుంపలను తిరగతిప్పాలి. పెద్ద సైజు దుంపలు శుభ్రంగా కడిగి 30 నుంచి 40 గ్రాములు ఉండేలాగా ముక్కలుగా కోయాలి. మొలకెత్తిన విత్తన దుంపలను నాటడానికి 1 నుంచి 2 రోజుల ముందు మాంకోజెప్ 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కార్బన్డిజం గాని కలిపి 30 నిమిషాలు నీటిలో ఉంచి విత్తన శుద్ది చేసి నీడలో 24 గంటలు ఆరనివ్వాలి. మొలక శాతం పెంచడానికి దుంపలను 1 PPM జిబరెలిక్ ఆమ్లం ద్రావణంలో 1 మిల్లీగ్రాములు లీటర్ నీటిలో గంటసేపు ఉంచి తర్వాత ఆరబెట్టాలి. ఇక విత్తే దూరం విషయానికొస్తే మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, ఇంకా సాళ్ల మధ్య 60 సెంటీమీటర్ల దూరంలో బోదలు చేసి నాటుకోవాలి. ఇక విత్తడం గురించి తెలుసుకుంటే తెగులు సోకని ఆరోగ్యమైన దుంపలు ఎన్నుకోవాలి. దాదాపు 30 నుంచి 40 గ్రాముల బరువు ఉండి 2-3 కళ్ళు ఉన్నటువంటి మొలకెత్తిన దుంపలను ఎన్నుకొని నాటుకోవాలి. ముక్కలు చేసిన విత్తన దుంపలు ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల్ అవసరం ఉంటుంది. బోదలకు ఒక పక్కగా కళ్లు పైభాగం వైపు ఉండేటట్టుగా విత్తన దుంపలు నాటుకోవాలి. ఇక ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుంటే ఎకరాకు 64 నుంచి 80 కిలోల యూరియా, 32 నుంచి 40 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 80 నుంచి 100 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేయాలి. ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసి దానితో పాటుగా పూర్తి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 1/3 వంతు నత్రజని, పొటాష్ వేసి దున్నాలి. నత్రజని ఇంకా పొటాష్ 2-3 సమభాగాలుగా చేసి అందులో ఒక భాగం ఆఖరి దిక్కులో వేసి 2 భాగం దుంప నాటిన 30 రోజులకు వేసి మట్టి ఎగదోయాలి. 3 భాగం నత్రజని పొటాష్లను దుంప నాటిన 50 రోజులకు నేలలో వేసి మట్టి ఎగదోయాలి. ఇక నీటి యాజమాన్యం గురించి అయితే దుంప నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. తర్వాత తడులు 3-4 రోజులకు ఒకసారి వాతావరణాన్ని బట్టి, నేలలో తేమను బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఇక అంతర కృషి గురించి చెప్పుకుంటే అభివృద్ది చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంపలు ఆకుపచ్చగా మారిపోతాయి. కాబట్టి మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని ఎగదోయాలి. మట్టి ఎగదోయటం మొదటి దుంప నాటిన 30 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. దుంపలు నాటిన 20 రోజులకు గడ్డి తీయించాలి, లేకపోతే దుంప విత్తిన 2-3 రోజుల్లో ఎకరాకు 1 లీటర్ అలాక్లోర్ పిచికారీ చేయాలి. ఇక పంట కోత విషయానికొస్తే నేల పైభాగంలో మొక్కలు వాలిపోయి పసుపు వర్ణం నుండి గోధుమ వర్ణంకి మారిపోయి పడిపోతుంది. సాధారణంగా నాటిన 90 నుంచి 100 రోజులకు కోతకు సిద్దమవుతుంది. చెట్టు మొదల దగ్గర దుంపను తవ్వి చూసి కూడా పంట కోత నిర్ధారించుకోవచ్చు. పంట కోతకు 10 రోజుల ముందు నీటి తడులు ఆపి దుంపల్ని అలాగే నేలలో ఉంచి పైన ఉండే మొక్కలను లేదా కొమ్మల్ని కొడవలతో కోసి 10 రోజులు ఆగాలి. ఆ తర్వాత మాత్రమే దుంపలకు తగలకుండా జాగ్రత్తగా గడ్డపారుతో తవ్వి నీడలో ఆరబెట్టి తర్వాత నిల్వ చేయాలి. ఎకరానికి 10 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దుంపల్ని 1 నుంచి 2 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 90% తేమ ఉండేలాగా నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకుంటే ఆలుగడ్డ సాగులో వచ్చే కొన్ని ముఖ్యమైన పురుగులు, తెగుళ్ల గురించి మాట్లాడుకుందాం. దుంప తొలిచే పురుగు, తెల్లనల్లి, ఆకు తినే పురుగులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దుంప తొలిచే పురుగు విషయానికి వస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఈ పురుగు ఉధృతి చాలా తక్కువగా ఉంది. ఈ పురుగు ప్రభావం మొదలైన వెంటనే గోడౌన్లో నిల్వ చేసినప్పుడు అధికమవుతుంది. ఈ పురుగు తొలిచిన దుంపలు గుల్లపారి పుచ్చిపోతాయి. దీని నివారణకు ఏం చేయాలంటే దుంపలను బయటపడనివ్వకుండా ఎప్పటికప్పుడు బోదలు పైకి మట్టి ఎగదోస్తూ ఉండాలి. పురుగు ఆశించిన దుంపల్ని ఏరి నాశనం చేయాలి. ఇక పొలంలో పురుగులను అరికట్టడానికి లీటర్ నీటికి 3 గ్రాముల కార్పొరిల్ మందును, ఎకరానికి 600 గ్రాములు 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. గోడంలో నిల్వ చేసేటప్పుడు సంచులపై మలాథీరాన్ 3 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లనల్లి నివారణకు ఏం చేయాలంటే తెల్లనల్లి నివారణకు లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. అదే ఆకు తినే పురుగులు అయితే ఉన్నట్టయితే దీని నివారణకు లీటర్ నీటికి ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే మెజాయిక్ తెగులు, ఇంకా బ్యాక్టీరియా కుళ్ళు తెగులు, ఇంకా ఆకుమాడ తెగులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మెజాయిక్ తెగులు గురించి తెలుసుకుంటే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పేను, తెల్లనల్లి ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల ఆకులు కురుచబారిపోతాయి, మొక్క ఎదుగుదల తగ్గుతుంది. దీని నివారణకు ఏం చేయాలంటే టైమెథోయాట్ 2 మిల్లీలీటర్లు లేదా పిఫ్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా కుళ్ళు తెగులు గురించి తెలుసుకుంటే బ్యాక్టీరియా ముఖ్యంగా దుంపల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది ఆలుగడ్డే కాకుండా మిరప, వంగ, టమాటా ఇంకా అరటిని కూడా ఆశిస్తూ ఉంటుంది. దీని నివారణకు తెగులు సోకని దుంపలను నాటడం ద్వారా కొంతవరకు నివారించుకోవచ్చు, లేదా బ్లీచింగ్ పౌడర్ ఎకరానికి 8 కిలోల చొప్పున నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పోయడం ద్వారా కూడా ఈ తెగులను అరికట్టవచ్చు. ఇక ఆకుమాడు తెగులు విషయానికొస్తే ఆకులు కొమ్మల మీద నల్లరంగు మచ్చలు కనిపిస్తాయి. తీవ్ర దశలో మొక్కలు ఎండిపోయి వాలిపోతాయి. మొక్కలు మొదళ్ల దగ్గర మెత్తబడి మొక్క నేలపై వాలిపోతుంది. దీని నివారణకు టైటెన్జెట్ 78 ని 2 గ్రాములు లేదా క్లోరోథయోనిల్ 0.2 గ్రాములు
లీటర్ నీటికి కలిపి నాటిన 30 రోజుల తర్వాత 8 రోజుల వ్యవధిలో

0: పిచికారీ చేయాలి. సుమారు 5-6 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎర్వీనియా కరటోవరా అనే శిలీంధ్రం వల్ల వ్యాప్తి చెందే కుళ్ళు తెగులు వల్ల మొక్కలు మొలకెత్తిన 15 రోజులకే వడిలిపోతూ ఉంటాయి. తుంపలు తయారైన తర్వాత ఆశిస్తే అవి కుళ్లిపోతాయి. దీని నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, ఇంకా 3 గ్రాముల స్ట్రైప్టోమైసిన్ ని 10 లీటర్ల నీటిలో కలిపి 30 నిమిషాలు ఉంచి నాటితే ఈ తెగులు అరికట్టవచ్చు. ఇక లేట్ బ్లైట్ తెగులు గురించి అయితే, ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఉత్పత్తి అధికమైనప్పుడు అవి కలిసిపోయి ఆకంతా ఎండిపోయినట్లుగా అయిపోయి రాలిపోతాయి. ఈ తెగులు కొమ్మలు తుంపలను కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు లీటర్ నీటికి మాంకోజెప్ 2.5 గ్రాములు లేదా క్లోరోథయోనిల్ 2 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ బంగాళాదుంప పంటకి మంచి గిరాకీ ఉంటుంది కాబట్టి రైతులు ఈ పంటను సాగు చేసుకోవడం ద్వారా మంచి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే బంగాళాదుంప సాగులో మంచి దిగుబడి తీసుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ గడిచిన సమయం తిరిగి రాదు. సమయాన్ని గౌరవిస్తే సమయం మన జీవితాన్ని మార్చగలదు. ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో యువ శ్రోతలకిస్తున్న అంశం, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

0: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళాభారతిలో.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్నెతగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
1: ఫోన్స్ 0402321513,
0: 2321 5164.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరత్ జ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ది ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్భంగా మొత్తం 90 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. బ్రహ్మయుగంలో నటనకు గాను మమ్ముట్టికి, చందు ఛాంపియన్ సినిమాలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్ కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370లో ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ అనే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాన్ని ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్టీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు

0: భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందనన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ది ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమతమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ, ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
0: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ANTFకు చెందిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకుద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిల గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ రంగానికి అత్యద్భుత విజయాన్ని అందించిన మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్ఫూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సనో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన T20 క్రికెట్ మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా, జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా టీ ట్వంటీ ఇంటర్నేషనల్

0: మ్యాచ్లలో భారత్కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నత స్థాయి సమావేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హైస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని సంరక్షించుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి.
2: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసానివాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం.
3: అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ కె సాయి మహేశ్వరి. కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరు నందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన రైతు సోదరులు కానీ మన భారత వాతావరణ రంగంలో కానీ ఎక్కువగా దృష్టి సారించాల్సిన విషయం ఏమిటి అనగా ఎల్నినో. ఎల్నినో అనగా ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అసాధారణంగా పెరగడం వలన ఏర్పడే వాతావరణ పరిణామము. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతుంది. సాధారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 0.5 డిగ్రీస్ నుంచి 1.5 డిగ్రీ వరకు పెరిగితే దానిని సాధారణ ఎల్నినోగా పరిగణిస్తారు. అయితే ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2.5 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే ఇటువంటి పరిస్థితులను సూపర్ ఎల్నినోగా పిలుస్తారు. గతంలో 1982-83

1997 మరియు 2015-16 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాయి. దాదాపు 80% వరకు స్ట్రాంగ్ ఎలినోగా ఏర్పడే అవకాశాలున్నాయని కూడా వాతావరణ నిపుణులు మనకు సూచిస్తున్నారు. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ఎలినో గండం ఒక గండంలా ఉంటుంది. పసిఫిక్ సముద్రం వేడెక్కినప్పుడు అది భారత ఉపఖండం వైపు వచ్చే రుతుపవనాల గమనాన్ని దెబ్బతీస్తుంది. దీనివలన దేశంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవుతుంది, అలాగని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ముఖ్యంగా మధ్య మరియు ఉత్తర భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వర్షాలు లేక పంటలు ఎండిపోవడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఈ ప్రభావంతో మే జూన్ నెలలో కాకుండా వర్షాకాలంలో కూడా తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. వాతావరణ నమూనాలన్నీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి, సాగునీటి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం మరియు ప్రజలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. అయితే సరైన ప్రణాళిక, నీటి యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ ద్వారా ఈ ప్రభావ తీవ్రతను కొంతమేరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి మనము ఇప్పుడు ఎలినో పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఎలినో ప్రభావం మనకు వ్యవసాయ రంగంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే, ముఖ్యంగా వర్షపాతం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. రుతుపవనాల సమయంలో భారతదేశంలో వర్షపాతం పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రుతుపవనాలు ఈ సమయంలో బలహీనపడి ఉంటాయి. వర్షపాతం తగ్గడంతో పాటు వర్షపాతం అసమానంగా పడుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా, కొన్ని చోట్ల ఎక్కువగా వర్షం పడవచ్చు. నీటి కొరత వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశాలుంటాయి. వీటితో పాటు దేశంలో అధిక ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాతావరణ అసమతుల్యత అనేది ఏర్పడడం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఎల్లో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిలో అన్నిటికంటే ప్రధానమైనది పంట మరియు రకాల ఎంపిక అతి ముఖ్యమైనది. పంటలు మరియు రకాల ఎంపిక విషయానికి వచ్చేసరికి తక్కువ కాలంలో పండే, అలాగే బెట్టను తట్టుకుని అధిక ఉష్ణోగ్రతను భరించే పంటలను ఎంచుకోవాలి. అలాగే అటువంటి రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా రైతులు ఎక్కువ నీటి అవసరం ఉన్న పంటలను, అనగా వరి పంటకు బదులుగా ఇతర పంటలను వేసుకోవాలి. వరి పంటకు బదులుగా జొన్న, సజ్జ, రాగులు మరియు ఇతర పప్పుధాన్య పంటలు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను పండించాలి. అలాగే తక్కువ స్వల్పకాలిక రకాలు, ముఖ్యంగా లెగ్యూమ్ జాతి పంటలైన మినుము, పెసర, సోయాచిక్కు వంటి పంటలు వేసుకోవడం వల్ల వీటి వేరు వ్యవస్థ బాగా లోతుగా ఉండి బెట్ట పరిస్థితిని తట్టుకోగలవు. అలాగే పంటల వైవిధ్యం మీద కూడా రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకే పంట మీద ఆధారపడకుండా అంతర పంటలు, అలాగే మిశ్రమ పంటలను వేసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా రైతులు కంది, వేరుశెనగ ఇలాంటి పంటలతో అంతర పంటలు, లేదా వేరుశెనగతో పాటు ఇతర పప్పుధాన్యాల పంటలను, లేకపోతే వేరుశెనగ పంటలతో పాటు ఇతర చిరుధాన్యాల పంటలను వేసుకోవడం మంచిది. అలాగే ఉద్యానవన పంటల్లో వస్తే ఇతర వ్యవసాయ పంటలని అంతర పంటలుగా వేసుకోవడము వేయడం వల్ల మనకు ఒక పంట నుంచి నష్టపడినా సరే ఇంకో పంట ద్వారా మనం ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. పప్పుధాన్యాలతో అంతర పంటను వేయడం వల్ల ముఖ్యంగా ఈ పప్పుధాన్యాల పంటలు నేలను కప్పి ఉంచి తేమ సంరక్షణ మరియు నేల సంరక్షణని పెంపొందించుతుంది. వీటి ద్వారా తక్కువ నీటి పైన మనం ఆధారపడవచ్చు. ఇక మూడో విషయానికి వస్తే, విత్తే సమయాన్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో అని రైతులు ఎదురు చూడకుండా పడిన వర్షాన్ని ఒడిసి పట్టుకునే విధంగా మనము పంట ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందస్తు వాతావరణ సూచనల ప్రకారం ఆధారంగా విత్తే సమయాన్ని మార్చి ముందే పడే వర్షాలకు వినియోగించుకునేలా మనము నేల దుక్కును తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తే, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే ఒక ముఖ్యమైన పద్ధతిని మనము ఇలాంటి అనుచిత వర్షపాత సమయాల్లో కానీ, వర్షపాతం తక్కువ ఉన్న సమయాల్లో కానీ మనం వేసుకోవడం వల్ల రైతులు ముందే విత్తన ఉత్పత్తిని మనం తయారు వేసుకోవడం వల్ల ముందే విత్తన సమయాన్ని అనేది మనం కొంచెం సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనగా ఊహించిన రుతుపవనాల వర్షాల కంటే 1-2-3 వారాల ముందు నుంచే పొడి నేలలో విత్తనాలు నాటుకోవడం. ఈ విత్తనాలను మొలకెత్తే వరకు వాటిని సంరక్షించడానికి విత్తన గుళికీకరణ చేసి ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతి ద్వారా చేయడం వల్ల విత్తనాలు తొందరగా మొలకెత్తి వేర్లు బలంగా పెరిగి నేల సారవంతం కావడానికి దోహదపడతాయి. అదే సమయంలో ఇది ముఖ్యంగా పెట్టుబడులు తగ్గించి మన వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే అవకాశాన్ని మన రైతులకు కల్పిస్తుంది. ముఖ్యమైన అంశానికి వస్తే, మొక్కల సాంద్రతను తగ్గించడం. ముఖ్యంగా మొక్కల సాంద్రతను తగ్గించడం వల్ల ప్రతి మొక్కకు నేలలో తేమ నిలిచి ఉండేలా

సహాయపడుతుంది. వీటి వల్ల ఎక్కువ నీటి కోసం మొక్కలు పోటీ పడుకోకుండా ఉన్న నీటితోనే మనము ఆ నీటిని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తే విత్తన శుద్ధి. ఇది ముఖ్యమైన విషయం అయినప్పటికీ రైతులు అజాగ్రత్త చేయడం వల్ల అక్కడక్కడ మనకు దిగుబడిలో కానీ ఇటువంటి వాటిలో కొంచెం తక్కువ నమోదు చేయడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటంటే జీవన ఎరువులతో కానీ ముఖ్యంగా జీవ సంబంధిత కీటనాశకులతో విత్తన శుద్ధి చేయడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా విత్తనం తట్టుకొని మొలక వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడంలో ప్రతికూల పరిస్థితిని తట్టుకుని చనిపోకుండా పెరుగుతాయి. ఇక ముఖ్యమైన అంశానికి వచ్చేస్తే నేల నీటి సంరక్షణ పద్ధతులు. ఈ నేల నీటి సంరక్షణ పద్ధతిలో మనం ముఖ్యంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండడం వల్ల వచ్చిన వర్షపాతాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. వీటిలో వాన నీటి సంరక్షణ పద్ధతుల్ని ముఖ్యంగా తెలుసుకుందాం. ఇందులో వాననీటి సంరక్షణ పద్ధతులు వచ్చేసరికి మన వ్యవసాయ రంగంలో అతి ముఖ్యంగా పాటించవలసిన విషయం లోతు దుక్కులు. లోతు దుక్కులు అనగా మనం తొలకరి వర్షాలు పడిన వెంటనే సబ్ సాయిలర్ లేదా డిస్క్ నాగలి లేదా 5 లేదా 7 రెక్కల బాతుల కాళ్ళ నాగలితో గాని లోతు దుక్కులు చేసినట్టయితే నేలలోని గట్టి పొరలను పెకలించి వేసి వర్షపు నీటిని లోపలికి చొచ్చుకొని పోయేలా ఈ లోతు దుక్కులు మనకు చేస్తాయన్నమాట. ఇలా చేయడం వల్ల వర్షపు నీటిని లోపలికి చొచ్చుకొని పోయి అలాగే వీటిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరుగుతుంది అన్నమాట. అలానే కాకుండా మొండి జాతి కలుపు మొక్కలు వాటిని కూడా మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా తెగుళ్ళు మరియు చీడపీడలను కూడా నివారించుకోవచ్చు. వీటిని ముఖ్యంగా మనము తొలకరి వర్షాలు పడిన వెంటనే మనము లోతు దుక్కులు చేసుకోవాలి. ఇంకొక వాననీటి సంరక్షణ పద్ధతుల విషయానికి వచ్చేసరికి తేమ సంరక్షణకు మడకసాళ్లు వేయడం. ముఖ్యంగా పొలంలో అనువైన పంటలు విత్తిన తర్వాత 30 నుంచి 40 రోజులకు నాగలితో భూమిని వాలుకు బట్టి సుమారు 1 నుండి 3 మీటర్లకు 1 చొప్పున మడకచాలను లోతుగా వేసుకోవాలి. ఈ మడకచాలను సాధారణంగా వర్షం కురిసినప్పుడు వర్షపు నీటిని అడ్డగించి భూమి లోపలికి నీరు ఇంకేటట్లు చేయడం వల్ల పంటకు ఎక్కువ కాలం పాటు తేమను అందజేసేలా చేస్తాయి. అధిక వర్షం కురిసినప్పుడు నీటి ప్రవాహం వల్ల మట్టిని కొట్టుకొని పోకుండా మురుగునీటి కాలువలా కూడా పనిచేస్తాయి. ఈ విధంగా విత్తిన 30 నుంచి 35 రోజుల సమయంలో ప్రతి 3.5 మీటర్లకు 1 మడకసాలు వేయడం వల్ల తేమ సంరక్షణతో పాటు దాదాపు 15% వరకు దిగుబడి పెరుగుతుంది. వర్షపు నీటిని సంరక్షించి ఫామ్ పాన్స్ ద్వారా పంటలకు అందించాలి. ముఖ్యంగా మనకు డ్వామా ద్వారా మనకు చెక్ డ్యాములు కానీ నీటి కుంటలు కానీ ఏమైనా ఉంటే గనక వాటి పూడికలు తీసుకోవడము లేదా అక్కడక్కడ గట్టు తీసుకోవడము, గుంతలు తీసుకోవడము, ట్యాంకులు కానీ ఇలాంటి వాటి నిర్మించుకోవడం వల్ల రైతులు పడిన వర్షాన్ని అక్కడే మన పొలంలో నిలుపుకోవడం వల్ల నీటి కొరత లేకుండా మనం పంటలకు నీటిని అందచేసుకోవచ్చు. అతి ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి నేల సంరక్షణ మరియు నీటి సంరక్షణ పద్ధతులు మల్చింగ్. మనము దీన్ని మామూలుగా ఆచ్ఛాదన అని పిలుస్తాము. ఆచ్ఛాదన అనగా ఏమిటంటే మనకు పొలంలో దొరికే వ్యర్థ పదార్థాలు లేదా ఏదైనా పొట్టు కానీ లేకపోతే వేరు గడ్డి కానీ ఎండిన గడ్డి కానీ ఆకులు కానీ లేదా మనకు అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ మల్చిని కూడా మనం ఉపయోగించి ఆచ్ఛాదన చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదన చేయడం వల్ల నేల అంతా కప్పి ఉంచడం వల్ల నేల మరియు నీటిని సంరక్షించడమే కాకుండా కలుపు నివారణ కూడా జరుగుతుంది. అలాగే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యమైన రైతులు పాటించవలసిన నీటి సంరక్షణ పద్ధతుల విషయానికి వచ్చేస్తే సమర్థవంతమైన నీటి పారుదల. మనకు ఉన్న నీటి వసతిని బట్టి లేదా మనకు పడే వర్షాధారాన్ని బట్టి మనము నీటి పారుదల అనేది వినియోగించుకోవాలి అన్నమాట. సాంప్రదాయ పద్ధతుల బదులుగా డ్రిప్ లేదా స్ప్రింక్లర్స్ నీటిపారుదల విధానాలను ఉపయోగించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న రైతులు డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా సాగు చేస్తే గనక దాదాపు 30 నుంచి 60% వరకు నీరు ఆదా అవుతుంది. ఒకవేళ మనకు అనిశ్చిత వర్షపాతం ఉండి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు రక్షక తడి ద్వారా దాదాపు స్ప్రింక్లర్స్తో గానీ డ్రిప్తో గానీ ఇవ్వడం వల్ల దాదాపు 20 నుంచి 30% వరకు మనకు అధిక దిగుబడులు నమోదే అవకాశం ఉంది. ఈ రక్షక తడిని మనం నీటి కుంటల ద్వారా కానీ లేకపోతే మనకు వర్షపు నీటి పడినప్పుడు మనం ఆదా చేసిన నీటితో కానీ మనము ఇచ్చుకోవచ్చు. ఇక ముఖ్యంగా నీటి ఆదా పద్ధతుల విషయానికి వచ్చేసరికి మనకు పంటల మధ్య దూరం వేసే పంటలు అనగా కంది కానీ చెరుకు కానీ ఇలాంటి పంటల విషయాలు ప్రతి విషయంలో మనము జంట వరుసలు లేదా వరుస తప్పించి ఇంకో వరుసలో నీరు అందించడం వల్ల దాదాపు 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ జంట పద్ధతుల్లో కూడా మనము డ్రిప్ ద్వారా వేయడం వల్ల దాదాపు 60% వరకు మనము నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే 30 నుంచి 40% వరకు బెట్ట పరిస్థితుల నుంచి మనము అధిగమించవచ్చు. ముఖ్యంగా అన్నిటికంటే మనం చేయాల్సిన విషయం ఏమిటంటే ఎక్కువగా దున్నడం వల్ల, అంటే మనం దాదాపు 4-5 సార్లు రైతులు పొలాన్ని దుక్కి దున్నే

సమయంలో 4-5 సార్లు దున్నడం జరుగుతుంది. అలా కాకుండా తక్కువ దున్నడం లేదా దున్నకుండా ఉండే విధానాలు పాటించడం వల్ల నేల నిర్మాణం కాపాడబడి తేమ నష్టం తక్కువగా జరుగుతుంది. దీనికి మనం ముఖ్యంగా మే మాసంలో మనము ఆచ్ఛాదన పంటలు అనగా పెసర కానీ, పిల్లి పెసర కానీ, లేకపోతే ఏదైనా ఉలవ కానీ, జనుము కానీ, జీలుగు కానీ ఇలాంటి పంటలు వేసుకోవడం వల్ల మనము నేల నిర్మాణం పెంపొందించుకుని తేమను మన భూమిలో నిలుపుకునేలా మనం చేసుకోగలుగుతాము. ఇక మనం ముఖ్యంగా పాటించవలసిన పోషక యాజమాన్య పద్ధతులు, మనం ఎలిమినో ప్రభావం వల్ల మనకు పోషక యాజమాన్యంతో కూడా మనము కొంతవరకు నేల నిర్మాణాన్ని పెంపొందించి తేమని మన నేలలోనే పెంపొందించుకోవాలి మనం చేసుకోవచ్చు అనమాట. దీనికి సమతుల్యమైన ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగము, పచ్చి రొట్టె పైర్లు వంటివి ఇలాంటి వేసుకోవడం వల్ల మనం పోషక యాజమాన్యం పెంపొందించి ఈ పోషక యాజమాన్యం వల్ల మనము తేమ మరియు నీటిని సంరక్షించుకోవాలి మనం చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా వచ్చేసరికి సేంద్రియ ఎరువుల వినియోగం అనేది వినియోగంపై రైతులు దృష్టి సారించాలి. మొక్కకు అందించడానికి పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు, పచ్చిరొట్టె ఎరువులు వంటివి వాడడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటి నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ ఎలినో ప్రభావ సమయంలో మనం పెంపొందించుకోవాల్సిన విషయం ఏమిటంటే నేల నిర్మాణాన్ని అనగా నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకునే విధానాన్ని చూసుకోవాలి. అలాగే అనిశ్చిత వర్షపాతానికి మనము ముందే సంసిద్ధంగా ఉండాలి అన్నమాట. సో ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల భూమి యొక్క భౌతిక మరియు రసాయనిక లక్షణాల్లో మార్పు వచ్చి నేలకు మేలు చేసే జీవరాశుల సంఖ్య పెరుగుతుంది. అలాగే సేంద్రియ కర్బన శాతం కూడా పెరిగి నీటి నిల్వ చేసుకునే స్వభావం పెరుగుతుంది. అలాగే పచ్చిరొట్టె పైర్లు వేయడం వల్ల వేసవి జల్లులు పడిన వెంటనే మనకు పచ్చిరొట్టె పైర్లు అనగా జనుము, జీలుగ, పిల్లి పెసర ఇలాంటి పంటలు వేయడం వల్ల పొలంలో ఎక్కువ రోజుల వరకు మనకు సేంద్రియ కర్బన శాతాన్ని పెంచి అలాగే వేరు వ్యవస్థ బాగా ఉండి లోపల నీరు ఇంకిపోయే, తొలకరి వర్షాలు పడిన వర్షపు నీటినంతా నీరు ఇంకిపోయేలాగా చేసే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి సమతుల్య ఎరువుల వినియోగం మనం రైతులు పాటించాలన్నమాట. సమతుల్య ఎరువుల వినియోగం వచ్చేసరికి నేల పరీక్ష ఆధారంగా మనము ఎరువులు వేసుకోవాలి. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలను సరైన మోతాదులు ఇవ్వడము, అలాగే సూక్ష్మ పోషకాలు సరైన సమయంలో ఇవ్వడం వల్ల పంట ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కను తట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యంగా బెట్ట పరిస్థితుల నుంచి మొక్కలను అధిగమించేలా వివిధ పోషకాల పిచికారీ ద్వారా మనము నివారించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే బెట్ట పరిస్థితుల్లో మొక్క నేల నుంచి పోషకాలు తీసుకునే శక్తి తగ్గుతుంది. పోషకాలను ఉదయం లేదా సాయంత్రం వేళ్లలోనే మనం పంటపై పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లేదా కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల మొక్కల్లో బెట్టను తట్టుకునే శక్తి పెరుగుతుంది. దీంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా పిచికారీ చేయడం వల్ల ఫలితం చాలా బాగుంటుంది. ఈ విధానాలు పాటించడంతో పాటు రైతులు పంట వేసేటప్పుడు పంట బీమాని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. పంట బీమా వల్ల పంట నష్టం జరిగినప్పుడు కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించుకోవడానికి భారతదేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా మనము పంట నష్టం నుంచి పంట బీమాను మనం పొందే అవకాశం ఉంటుంది. కావున తప్పనిసరిగా రైతులు ఈ సంవత్సరంలో ఖరీఫ్ పంటలు వేసే సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పంటకి కూడా వ్యవసాయ పంటలకు కానీ ఉద్యానవన పంటలకు కానీ మనము పంట బీమా వ్యవసాయ అధికారుల ద్వారా మనము నమోదు చేసుకోవాలి. ఇక ముఖ్యమైన విషయము వాతావరణ ఆధారిత సూచనల్ని పాటించాలి. ముఖ్యంగా రైతులు వాతావరణ ఆధారిత సలహాలు సూచనలు పాటించాలి. మనకు ప్రతి వారంలో మంగళవారం, శుక్రవారం రోజు గాను 2 రోజుల్లో IMD ద్వారా మనకు వాతావరణ సూచనలు అందజేయడం జరుగుతుంది. ఈ సూచనల ఆధారంగా మనము వర్షం పడుతున్న సమయాన్ని కానీ, ఉష్ణోగ్రతల సమయాన్ని కానీ అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా రైతులు వారి పొలంలో చేయవలసిన పనులను ప్రణాళిక సిద్ధంగా చేసుకోవడం వల్ల మనము ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ పంటలను బెట్ట పరిస్థితుల నుంచి కానీ లేకపోతే అధిక ఉష్ణోగ్రతలు నుంచి కానీ మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనము ఇంకొక చేయాల్సిన విషయం ఏమిటంటే వేడి గాలులు కానీ ఎండ తీవ్రతను కానీ తగ్గించడానికి పంట చుట్టూ మనం ఏపుగా పెరిగే మొక్కజొన్న, సొజ్జ, జొన్న వంటి పంటలు వేయడం వల్ల 2 లేదా 3 వరుసల్లో వేసుకోవడం వల్ల దీని ద్వారా ఎక్కువ ఎండ తీవ్రతతో వచ్చే వేడి గాలులను కానీ తగ్గించుకోవడం జరుగుతుంది. అలాగే వీటి ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ అంశాలను బట్టి మనం చూస్తే ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకు వ్యవసాయ సంవత్సరమైనా అవ్వచ్చు, లేకపోతే
ఈ 2026-27 గాను మనకు వర్షపాతం తక్కువగా ఉండడము, మన భారతదేశం మొత్తం మీదుగా సూపర్ ఎల్నో కానీ లేకపోతే స్ట్రాంగ్ ఎల్నో కానీ ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు ముందే హెచ్చరిస్తున్నారు కాబట్టి

0: పడే ప్రతి వర్షపు నీటి చుక్కను మనం ఒడిసి పట్టుకొని వాటిని పొదుపుగా వినియోగించుకోవడం వల్ల మనము రైతన్నలు అధిక దిగుబడి కానీ లేకపోతే ఎటువంటి నష్టం లేకుండా కూడా మనము దిగుబడిని పొందవచ్చు. కాబట్టి నీటి చుక్క ఎంతో విలువైనదిగా పరిగణించి ప్రతి ఒక్క చిన్న పొదుపు రేపటి మనుగడకు కీలకంగా మారబోతుంది. కాబట్టి సముద్రం వేడెక్కడం కేవలం ప్రకృతిలోనే మార్పు మాత్రమే కాదు, అది మన జీవన శైలిని, ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేసే అస్త్రం. కాబట్టి ముందస్తు ప్రణాళికతో ఈ సూపర్ ఎల్నో గండాన్ని అధిగమించడం అత్యవసరం. కాబట్టి రైతన్నలకు వ్యవసాయ పద్ధతులను పాటించడం, ఇటువంటి చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనము దాదాపు నష్టపడకుండా కొద్దిపాటి వరకు మనము దిగుబడిని పెంపొందించుకోవచ్చు.
1: ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

వలతో బూర్లైతే, వలతో బూర్లైతే, వలతో బూర్లైతే బులబులమంటాయి గారెలుండత్త, నా మీదెంత ప్రేమత్త. బూర్లైతే బులబులమంటాయి గారెలుండత్తా,

కొల్లతో మేకలైతే కొల్లతో మేకలైతే మెహామంటది కోడిని గొయ్యతో నా మీదంత ప్రేమతో. మేకైతే మెహామంటది కోడిని గొయ్యతో నా మీదంత ప్రేమతో. ఆహాహా.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీగజాతి కూరగాయల సాగు గురించిన విశేషాలు వింటారు. మన రాష్ట్రంలో సుమారు 11,956 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్ర నేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని

0: మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల కూరగాయలు చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై వరకు, రబీలో డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద, గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో డిసెంబర్ రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్ధతి గురించి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు, 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు కొలత గల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ది చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూత పిందె దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సీసీసీ 250 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర, పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిందెకు చివరన చిన్న రాయిని పురికొసతో కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికొకసారి చొప్పున తడులివ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల సాగు గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.

0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

కందరికల కార్యక్రమంలో దార్శనిక భారత్ శీర్షికన కొత్త పంబన్ వంతెన గురించి కొన్ని వివరాలు అందిస్తారు శ్రీ పి సుధీర్ కుమార్ గారు. రేపు ఉదయం 7:45 కాంతిరేఖలు కార్యక్రమంలో.

0: విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది, రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి శ్రీధరెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
1: నమస్తే.
0: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
1: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవులు కానీ అక్కడే ఉండే చెట్లను కానీ ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
0: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయము చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలు అవుతా ఉన్నది, దాని యొక్క తీరు తెన్నులు ఏంటంటారు?
1: మనం వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరం రెండు సంవత్సరాలకు కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హనుమకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.
0: ఇది ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
1: NMNF నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
0: మన హనుమకొండ జిల్లాలో ఇది ఏ విధంగా అమలు అవుతుంది?
1: మన హనుమకొండ జిల్లాలో NMNF సంబంధించి మనం మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ప్రతి మండలంలో ఒక క్లస్టర్ నుంచి 125 మంది రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున మొత్తంగా మనం హనుమకొండ జిల్లాలో 1250 మంది రైతులను సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
0: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
1: ఇది సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు గాని, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన ఉన్న రైతులు గాని ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
0: ఈ ప్రకృతి వ్యవసాయము చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి జరుగుతుంది ఈ పథకం ద్వారా?
1: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేయాలి. ఎలా మోటివేట్?

0: చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం యొక్క మంచి ప్రకృతిని ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడము, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం వలన చాలా రకరకాల రోగాలు గాలి నీరు నేల ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్లకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తారు. వాళ్ళకి ఎంత లాభం అనేది దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు గానీ ఈ ట్రైనింగ్ విషయంలో గానీ ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎటువంటిది అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి తర్వాత బావిలు చెట్లకు సంబంధించినవి వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి. దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ అటువంటి వాడకూడదు. దీంట్లో ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటూ, ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
0: ముఖ్యంగా రైతులకు కొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా కానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవ రసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులే మనం వాడుకోవాలి కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, ఏమన్నా సబ్సిడీ గాని లేదా ఆనరోరియం గాని ఇస్తున్నారా రైతులకు?
0: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి ఒక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను, అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తారు. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,000 రూపాయలు.
1: అంటే ఇప్పుడు రైతులు మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది, వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: వీరికి ఇప్పటివరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతోటి వ్యవసాయ అధికారులతోటి మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి 2 కృషి సఖీలను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖీలకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖీలు మరియు మా ఏఈఓలు, మా వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓని కూడా ఉంటారు, వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీటికి సంబంధించిన ఎలా చేసుకోవాలంటే జీవామృతము ఘనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
1: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అనే
0: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ. 1 ఎకరకు సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారి మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు. సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి. ఎందుకంటే మనం ఎరువులు వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి ఫ్యూచర్ లో మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని ఆ లోకల్ గా దొరికే వంగడాలను ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లాగా. తర్వాత మళ్ళీ నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువ వస్తాయి.
1: అంటే ఇప్పుడు ఒక రైతుకు 1 ఎకరమే ఇస్తున్నారా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది?
0: మన ఒక్కగా చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ 1 ఎకరం అనేది మినిమం. ఈ సంవత్సరానికి 1 ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళనియద్దు. ఎందుకంటే దిగుబడులు తగ్గుతాయి, అది వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ కి ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే ఈ ఫార్మర్స్ ని వీరి తర్వాత సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద, అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో మంచి రేటు అమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఇస్ వెల్త్ అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంతో 1 ఎకరకు మాత్రమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటాం అంటే ఇక అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం 1 ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000-8,000 మనం సపోర్ట్ చేస్తాం.
1: మరి ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
0: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ వరి కానీ లేకపోతే కూరగాయలు కానీ, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
1: అంటే ఇప్పుడు మన హన్మకొండ జిల్లాలో ఏ

0: పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది.
1: పర్టికులర్ గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారికి ఏ పంటలు అయినా వారు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హనుమకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం. మనం మ్యాంగో ఆర్చర్స్ అట్లాంటి కదా, అటువంటి వాటికి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. సో అలాగే అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే క్రాప్లు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్ గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
0: అంటే ఇప్పుడు హనుమకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
1: 1250 మంది రైతులు 1250 ఎకరాలలో చేయబడుతుంది.
0: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటిది జరిగింది?
1: మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలా మంది రైతుల్ని ఒక 30-40 మంది రైతుల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకాయలో ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం, అలాగే వాళ్ళు సిటీకి దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
0: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
1: 10 మండలాల్లో 1250 మంది రైతులు సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు రైతులతో ఎప్పుడు మమేకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతులను సెలెక్ట్ చేసుకుని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజుల్లోనే మార్పు జరగదు నేల, కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
0: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
1: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీము వాళ్ళ యొక్క డిబిటీ విషయం తెలుసు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. వాళ్ళ అకౌంట్ నెంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాం.
0: మరి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రైతులకు ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
1: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈరోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమి సంహారక మందులను వాడుతూ మనము ప్రకృతిని మరి నేలను భూమిని, నేలను గాలిని ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలంలో ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవు మూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతిని వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ లేని కాలుష్య రహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
0: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు, మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధరరెడ్డి గారితో పరిచయం అయినారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కడప కేంద్రం.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్యతగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
1: ఫోన్స్ 0402321516323215

0: విశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓ

అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుడు వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు. హైందవ సమయాన్ని అనుసరించి 34 ఘడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహిణిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు, వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విందామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళగొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తి ముఖం ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైస్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప స్వభావాలతో ఈనాడు స్వామివారు అశ్వసాహిణిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఉన్నారు. చక్కగా వారు తూర్పు మాడ వీధి నుంచి కదిలి దక్షిణ మాడ వీధిలో ప్రవేశించి ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క భాండాగారం, వస్తు భాండాగారం దగ్గర జియంగారులు తమ యొక్క ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాత్తుమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహిణిగా కదిలి వస్తూ ఉన్నారు. వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా, ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం బలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమతి

0: భాగవతం మనకు చక్కగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాల సముద్రాన్ని చిలికినప్పుడు పాల సముద్రం నుంచి ఉచ్చైస్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో 10వ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు, భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు, ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజుస్ సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్ళేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం, అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు, అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు. అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందన భట్ గారు చక్కగా అందిస్తూ ఆకాశవాణి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి. గోవింద
1: ప్రశాంత్ గారు, మీరు ప్రశాంతంగా అశ్వవాహన వైభవాన్ని అందజేశారు. అశ్వము అంటే ఏమిటో చెప్పారు. రేపు, శ్వ అంటే రేపు అన్నమాట. రేపు అనే దానికోసం ఎదురు చూడకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు అశ్వాన్ని అధిరోహించినట్టు లెక్క. అంటే ఏదో మంచి పనుల కోసం రేపటి వరకు కాచుకొని ఉందాం, రేపు మంచి పని చేద్దాం అనేదే చాలా మందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి, ఏ మంచి పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకొండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు తన సందేశంగా అందచేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వారు సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను

0: రక్షిస్తాను సుమా అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో, హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూప లావణ్యాలతో శోభిస్తూ తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్టస్వభావము కలిగిన వారికి, అధర్మాత్మలకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ, చంద్రప్రభ వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా, నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను. ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో, ఎవరైతే అధర్మాత్ములున్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదేవిధంగా ఇక మీద కూడా అనుగ్రహిస్తాను అనే భయంతో, భీతితో మీరు ప్రవర్తించండి. మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. ఎవరైతే సత్య ధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను. ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు. ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి. ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు, దొంగతనాలకు, మోసాలకు, దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో అశ్వవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో, అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వవాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జనమ భయాపహ వెంకట శైలపతే విజయీ భవా. చక్కగా నందకుమారుడుగా, నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించాడో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా అశ్వసాహినిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఆనందాళ్వాన్ వారి యొక్క తోట భాగం నుంచి కూడా ఇప్పుడు పడమరమాడ వీధిలోనికి వారు చక్కగా కదులుతూ ఉన్నారు అశ్వవాహనం మీద. ఏమంటే చక్కగా తమ యొక్క మనోవీధులలోనే ఆ స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు, వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు, అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహినిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండే

0: అనేటువంటి వైనాన్ని అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచలకుర చలనాడగను కంచుమించుగా కక్కున దోలితి పంచాస్త్ర గరుడ పాదెచ్చరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహిణిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని, మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామివారు. పెక్కున తేజిలు పేరెము వారగ తొక్కని చోట్లు తొక్కగను పెక్కున తేజిలు పేరము వారగ తొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగ తోలితి తొక్కుల దేవవ వెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక, దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది, ఎలా అంట, ఎంతంట, ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్ళేటట్టుగా ఎంత సొంపుగా మీరు ఆ అశ్వసాహినిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్య పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెలగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై, అయ్యా మీ అందమైనటువంటి పాదపద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల మాడ వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి, విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధిదేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధిదేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు. అంతేకాదండి, ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తులు కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి ఐదు ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది కాబట్టే ఇక్కడ అంటారు. కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై ప్రతి ఒక్క భక్తుడు కూడా తాను చక్కగా తన మనస్సును వశం చేసుకుని శ్రేష్టమైన తన తత్వాన్ని ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం అశ్వ విశేష వైభవాలను అదిగో నందనభట్టు గారు అందిస్తారు అందుకున్నాం. స్వామి నందనభట్టు గారు అందుకోండి.
1: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేత ఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క

చక్రవర్తిత్వానికి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది. దగద్ధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా దగద్ధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధులలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు, హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామివారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి. కేవలం మానవులకు కాదు, దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి. కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే. భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేపా శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధాభక్తులతో ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి 7 సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనమందరం కూడా చేరాం. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి, మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మనస్సు, మృదువైనది, కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనమందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలమేమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు

ఈ హయగ్రీవ స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కల్కి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో నడవండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అదే ఎవరైతే మీరు ధిక్కరించి మీకు మీరుగా నిర్ణయించుకొని అధర్మ మార్గంలో వెళతారో మిమ్మల్ని నేను విడిచిపెట్టేది లేదు అని భగవంతుడు మనకు చక్కగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కల్కి అవతారానికి ప్రయోజనం ఏమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే, ఈ యుగాలన్నీ కూడా చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్తిం అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కల్కము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కల్కి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి. మనం కూడా సత్యవంతులం కావాలి. సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అని అంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా, చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. రథవీధులు అంటే నాలుగు వీధులు కూడా నాలుగు వేదాలకు ప్రతీకం అన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. రెండు వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జియర్ స్వామి వారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తనలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ళ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండమే ఇక్కడికి సంక్షిప్త రూపంలో ఉన్నదా? సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగి వచ్చారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో దీపాలై వెలుగుతున్నాయా అన్నట్టుగా చక్కటిగా అత్యద్భుతంగా స్వామివారు శోభిస్తూ ఉండగా, ఈ అశ్వవాహన విశేషాలను తెలియడం వలన, వినడం వలన ఏమిటో ఒకసారి ఫలశ్రుతిని చూసుకొని, అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా అయిపోతుంది కనుక బ్రహ్మోత్సవ ఫలాన్ని కూడా ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో, వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో వారికి రాముడిని చూసే అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికి కలగలేదు. మనమేమి నరసింహుడు బయటికి వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు. కానీ తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు. కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైనటువంటి ఆ దశావతారాలను చూసిన అనుగ్రహం కలుగుగాక. మంగళంతో ఈనాటి అశ్వవాహన సేవకు మంగళం పాడదాం. శ్రేయః కా

0: గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీ

దంపతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పథకాన్ని సాధించింది. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలు సామాజిక అనుభవాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చలన చిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా విభిన్న ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో చలన చిత్రాలు సహాయపడతాయని రాష్ట్రపతి పేర్కొంటూ
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने परंपरा संघर्ष से और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं. उनमें देशवासियों को विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफ स्टाइल के फायदे के बारे में बताते हैं तो करोड़ों बच्चे और युवा उनका अनुकरण करते हैं.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతలకు అభినందనలు తెలియజేస్తూ తెర వెనుక పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు సినిమాటోగ్రాఫర్లు ఇతర సభ్యుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా తమ తమ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాన్ని గుర్తించాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పలికారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవాలు 2026ను ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించడానికి సంబంధిత వర్గాలన్నింటినీ ఒకచోట చేర్చేందుకు జల వారోత్సవాలు ఒక ముఖ్యమైన వేదిక అని ఉద్ఘాటించారు. నీటికి సంబంధించిన సవాళ్లను ఏ ఒక్క సంస్థ, రంగం లేదా రాష్ట్రం ఒంటరిగా పరిష్కరించలేవని, అందుకోసం మరింత సహకారం, సమన్వయ విధానం అవసరమని పిలుపునిచ్చారు. జలవనరుల సుస్థిర సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం పరిపాలన భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. నీటి నిర్వహణకు సంబంధించిన సమగ్ర విధానంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు కలిసి పనిచేయాలని రాధాకృష్ణన్ స్పష్టం చేస్తూ
2: వాటర్ షుడ్ బి యూస్డ్ ప్రీసియస్లీ వేర్ ది రిక్వైర్మెంట్ షుడ్ బి మెట్ విత్ ది స్మాలెస్ట్ పాసిబుల్ క్వాంటమ్ ఆఫ్ వాటర్. దిస్ వాటర్ వీక్ సెలబ్రేషన్స్ హావ్ ప్రూవ్డ్ టు బి సిగ్నిఫికెంట్ బై బ్రింగింగ్ టుగెదర్ ద పాలసీ మేకర్స్, ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నీటి

0: సంరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ దేశంలోని ప్రతి పౌరునికి సురక్షితమైన సరిపడా తాగునీటిని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీటి భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని, దీనికి పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు పంచుకుంటూ, జల్ జీవన్ మిషన్, నమామి గంగే, నీటి సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణను నిర్మించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై సిఆర్ పాటిల్ రాసిన ఈ వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. రాష్ట్రాలు, వివిధ వర్గాల వ్యాప్తంగా నిరంతర ప్రయత్నాలతో పాటు ప్రజా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు సుస్థిర పద్దతిలో నీటిని ఎలా అందించగలదనే దానిపై ఈ వ్యాసం ఒక లోతైన దృక్పథాన్ని అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మరికొన్ని యూనియన్లు, అసోసియేషన్లు 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. 5 రోజుల బ్యాంకింగ్ అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పీఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకోవడం అనే 2 ప్రధాన డిమాండ్లకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే వివరణాత్మక చర్చల అనంతరం డిమాండ్లలో ఒకదానిని నెరవేరుస్తూ పీఎల్ఐ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్, ఇండియా ఎనర్జీ డైలాగ్ 7వ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ గైస్తో కలిసి ఆయన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, భారత్ ఒపెక్ సభ్య దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, కీలక ఇంధన సమస్యలపై పరస్పర అవగాహన, సహకారానికి గణనీయంగా దోహదపడ్డాయని ఉద్ఘాటించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం, పారదర్శకతను ప్రోత్సహించడానికి సమతుల్యమైన, స్థిరమైన ప్రపంచ ఇంధన మార్కెట్ను అభివృద్ది చేయడంలో ఒపెక్, భారత్ కలిసికట్టుగా పనిచేయాలని హర్దీప్ సింగ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని ముందుకు నడిపించే అత్యంత విప్లవాత్మక పథకాలలో ఉడాన్ పథకం ఒకటని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉడాన్ పథకం తదుపరి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ పథకాన్ని మరో 10 సంవత్సరాల పాటు పొడిగించిన అనంతరం దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రాబోయే దశలో ఉడాన్ 4 కోట్ల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించనుందని ఆయన తెలియజేస్తూ,
1: I've seen in the last 2.5 years, being the minister, one of the most heartwarming moments for me, being as a minister in this sector, is that when those first-time flyers are traveling in these aircrafts, we need to ensure that people who are having this aspiration of traveling in the flight, we need to create and facilitate for them more and more. Secretary has also mentioned that once you have them travel in this aviation, then slowly they get comfortable, the anxiety goes away, the comfort settles in, and then they are the ones who become the frequent flyers also.
0: మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్ అధిపతుల సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తుండగా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు వర్చువల్గా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించారు. వీటి ప్రభావం యువతపై పడకుండా నిరోధించడం, అక్రమ రవాణా నెట్వర్క్లను అడ్డుకోవడం, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర రాష్ట సంస్థల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ఈ సదస్సులో కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్లోని ఐచి ప్రిఫెక్చరల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్లో శ్రీలంకతో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 147 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ స్వర్ణ పథకాన్ని కైవసం

0: చేసుకుంది. ఇక మరోవైపు ఆసియా క్రీడల్లో భాగంగా ఆతిథ్య జట్టు జపాన్తో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో జపాన్పై భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలన చిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.
2: డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కాని గడిచిన సమయం తిరిగి రాదు. సమయాన్ని గౌరవిస్తే సమయం మన జీవితాన్ని మార్చగలదు. ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో యువశ్రోతలకిస్తున్న అంశం, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి. ఈ అంశంపై యువశ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0856224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

0: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో. తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్నె తగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించి

ఆకాశవాణి కడప కేంద్రం, ఇప్పుడు విందాం అలనాటి గీతాలు కార్యక్రమంలో. ముందుగా వినండి. దాగుడుమూతలు చిత్రం కోసం ఘంటసాల సుశీల పడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

శ్రీనారాయణరెడ్డి సాహిత్యానికి ఘంటసాల సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల పడిన పాట విన్నారు. చిత్రం బందిపోటు. తర్వాత వినండి కులదైవం చిత్రం కోసం సుశీల చిత్తరంజన్ పడిన ఈ పాట.

జరిగిన కథ చిత్రం కోసం ఘంటసాల ప్రయాణ పాట విన్నారు. ఆకాశవాణి గడప కేంద్రం మీరు వింటున్నారు అలనాటి గీతాలు. కార్యక్రమంలో తర్వాత వినండి. అనురాగాల చిత్రం కోసం సుశీల పడిన దాశరథి గీతం సంగీతం సత్యం.

శ్రీ నారాయణరెడ్డి సాహిత్యానికి ఎస్పి కోదండ పని సంగీతాన్ని సమకూర్చగా ఘంటసేల సుశీల పడిన పాట విన్నారు. చిత్రం మంచి కుటుంబం. కార్యక్రమంలో చివరిగా వినండి మూగనమ్మ చిత్రం కోసం ఘంటసేల సుశీల పడిన దాశరథి గీతం సంగీతం ఆర్గోవర్ధనం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్ర చిత్రగీతలు.
1: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం అలనాటి గీతాలు. కార్యక్రమంలో ముందుగా వినండి. గూడుపుఠానే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లీలా పాడిన ఈ పాట.

గోపి సాహిత్యానికి చక్రవర్తి, సంగీతాన్ని సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పడిన పాట విన్నారు. చిత్రం ఖైదీ కాళిదాసు. తర్వాత వినండి కన్న వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

ఓ పాపాలాలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. తర్వాత వినండి పంతులమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

పెళ్లి కనుక చిత్రం కోసం మజ్జిక్కి పడిన పాట విన్నారు. సాహిత్య మాత్రియ, సంగీతం ఏఎం రాజా. ఆకాశవాణి కడప కేంద్రం మీరు వింటున్నారు అలనాటి గీతాలు. కార్యక్రమాల తర్వాత వినండి మాయదారి మల్లిగాడు చిత్రం కోసం సుశీల పడిన ఆతురే గీతం, సంగీతం కేవి మహాదేవన్.

ఎన్టీఎన్టీ రామాయణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సాహిత్యం వెటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఇంతవరకు మీరు అలనాటి గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

వచ్చు 2 గంటల 15 నిమిషాలకు చిత్రసీమ సన్నిహితాలు వింటారు. రేపు సాయంకాలం 5 గంటల 15 నిమిషాలకు యువవాణి అభిప్రాయ వేదిక ప్రసారం అవుతుంది. అంశం, సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. అంశం మరొకసారి, సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి. 6 గంటల 30 నిమిషాలకు పల్లె ప్రాంతాలు, సత్య హరిచంద్ర రంగస్థల పద్య నాటకం నుండి అడవి సన్నివేశం, హరిచంద్ర పాత్రలు శ్రీ పి ఓబులేసు గారు ఆలపించిన రంగస్థల పద్యాలు వింటారు. రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పంట సీమలు, ఇందులో ముందుగా జొన్న మరియు సజ్జ పంటల్లో సమగ్ర సస్యరక్షణ. ఈ అంశంపై శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం అనంతరం రైతులకు సూచనలు వినవచ్చు. ఇక 8 గంటలకు దార్శనిక భారత శీర్షికన భారతీయ విజ్ఞాన వ్యవస్థ గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయం వింటారు. రేపు రాత్రి 9 గంటల 30 నిమిషాలు కలనాటి గీతాలు, ఇక 10 గంటలకు రాగం తానం పల్లవి. ఇవి రేపటి మా ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం, నిలయముల సమయం 11 గంటల 12 నిమిషాలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు 1900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ మరియు 103.6 MHz ఎఫ్ఎంపై రేపు ఉదయం 5 గంటల 55 నిమిషాలకు మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు 1900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై రేపు ఉదయం 5:55 మొదటి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.